ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 10వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, ఆగస్టు నెల 28వ తేదీ, శుక్రవారం. 101.7 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. స్టూడియోలో సమయం 5:58:42. శ్రోతలకు సుప్రభాతం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మహిత శక్తివై మాతృమూర్తివై దిశభక్తి గీతం ఇప్పుడు విందాం.

శ్రోతలు భక్తిరంజని కార్యక్రమంలో పలుదేవత అష్టకం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. వెంకటేశ్వర అష్టకం

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో పలు దేవత అష్టకములు విన్నారు. చివరిగా మీరు విన్న అష్టకం వెంకటేశ్వర అష్టకం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు వినండి వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ సిఆర్ లలిత.
1: ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే మానవుని జీవితంలో ప్రయత్నానికి గల ప్రాధాన్యత స్పష్టంగా గోచరిస్తుంది. ఏ మానవుడైనా తన కోరికలు నెరవేరాలంటే తప్పనిసరిగా దానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. సింహము మృగరాజైనా నిద్రిస్తున్న సమయంలో ఆహారం సమీపానికి చేరదు, ఆహార సంపాదనకై వేటాడక తప్పదు. యదా ఏకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ తదా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. ఒక చక్రముచే రథము కదలనట్లుగా ఏ అదృష్టవంతుడికైనా ప్రయత్నము లేనిదే కార్యము సఫలత పొందదు. మానవునికి పూర్వజన్మలో చేసిన పుణ్య పాపముల వలన అదృష్ట దురదృష్టములు సంభవించును. వాటిని సాధించాలంటే సోమరితనం వదలి ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నము లేనిదే తిలల నుండి తైలము లభించనట్లుగా అదృష్టమున్నా మానవుడు ప్రయత్నమును విడువరాదు. హితోపదేశములో మానవుని ప్రయత్నమును గురించి ఈ విధముగా వివరించబడినది. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నశీలుడైన మానవుని సంపద స్వయంగా వరిస్తుంది. సోమరులైన వారు ప్రయత్నాన్ని వదలి అదృష్టాన్ని నమ్ముతారు. అదృష్టమను మాటను లక్ష్యపెట్టక యథాశక్తి ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి కలగకపోయినా ప్రయత్నము చేయలేదనే దోషము ఉండదు. యదా మృత్పిండః కర్త కృతే యద్యదిచ్చతి ఏవం ఆత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే. కుమ్మరివాడు మట్టి ముద్దచే కోరిన వస్తువులను పొందినట్లుగా మానవుడు ప్రయత్నానురూపము ఫలితమును పొందును. కాకతాళీయముగా ధననిధి ఎదురుగా కనపడినను మానవ ప్రయత్నము లేనిదే దైవము తెచ్చి స్వయముగా చేతిలో ఉంచదు. ప్రయత్నానికి గల ప్రాధాన్యత పురాణాలలో స్పష్టముగా తెలుపబడినది. దేవాసురులు క్షీరసాగరమును మధించి అమూల్యమైన సాధనములను అమృతమును కూడా పొందిరి. అసాధ్యమైన బ్రహ్మర్షి పదమును రాజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ప్రయత్నము వలన సాధించాడు. క్షత్రియ వంశస్థుడైన కౌశికుడు దిగ్విజయ యాత్ర చేయుచూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి అతనిచే నిర్వహించబడిన అతిథి సత్కారములకు సంతసించి ఆ ధేనువును తనకి ఇమ్మని అర్థించెను. వశిష్ఠుడు నిరాకరించగా బలవంతముగా ధేనువుని తీసుకుని పోవటకు ప్రయత్నించగా ధేనువు నుండి వెలువడిన శక్తులచే విశ్వామిత్రుని సైన్యము పరాజయము పొందింది. వశిష్ఠునిపై అస్త్రములను విశ్వామిత్రుడు ప్రయోగించగా అతని బ్రహ్మతేజస్సు ఎదుట అస్త్రములన్నీ నిరర్ధకములైనవి. అది చూచి విశ్వామిత్రుడు క్షత్రియ తేజస్సు కంటే బ్రాహ్మణ తేజస్సు మిన్నా అని తలచి కఠిన తపస్సుచే బ్రహ్మర్షి పదమును పొందుటకు బ్రహ్మ గురించి తపస్సు ప్రారంభించెను. తూర్పు దిశన సాధించిన తపశ్శక్తిని త్రిశంకుని కొరకు వ్యయము చేసి అతనికై స్వర్గమును నిర్మించెను. దక్షిణ దిశన చేసిన తపస్సుకి రాజర్షి పదమును పొందెను. అసంతుష్టుడై మరల తపమును ఆచరించెను. తపోభంగమునకై ఇంద్రునిచే పంపబడిన రంభను శిలగా మారమని శపించెను. పశ్చిమ దిశన తపము చేయుచున్న సమయంలో తపో విఘ్నమును కలిగించుటకు వచ్చిన మేనకను చూచి ఆమెయందు అనురక్తుడై భరతవంశమునకు కారణభూతుడైన భరతునకు జన్మనిచ్చిన శకుంతలకు జన్మనిచ్చెను. తదుపరి ఉత్తర దిశన గల హిమాలయములకు వెళ్లి తపమాచరించుచుండగా బ్రహ్మ వచ్చి మహర్షి అని సంబోధించెను. దానికి కూడా అసంతుష్టుడై పంచాగ్నుల మధ్య తపస్సు చేయసాగెను. ఆ సందర్భములో తపోజ్వాలలు స్వర్గమును తాకగా భయభ్రాంతులైన దేవతలచే ప్రార్థింపబడిన బ్రహ్మ విశ్వామిత్రుని సమీపించి బ్రహ్మర్షి అని సంబోధించెను. అందుకు సంతుష్టుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షి అని పిలువవలె

0: తినని బ్రహ్మను కోరగా బ్రహ్మ ఆజ్ఞానుసారము విశ్వామిత్రునితో చెలిమి కోరిన వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షి అని సంబోధించెను. భగీరథుడు తన జీవితములో సగభాగమును పితృదేవతల మోక్షప్రాప్తికై ప్రయత్నించి అమర నదిని భూమికి అవతరింపచేసి పాతాళము వరకు ప్రవహింపచేసి భూలోకమునకు మహోపకారము చేశాను. ఎన్ని ఆటంకాలు కలిగినా ప్రయత్నమును విడువక లక్ష్యసిద్ధికి ప్రయత్నించిన విశ్వామిత్రుడు భగీరథుడు మనకు ఆదర్శవంతులు. నేటి సమాజములో మానవునికి లక్ష్యముపై ఆశ కలదు, కానీ ప్రయత్నములో శ్రద్ధ లేదు. ప్రయత్నించి సాధించలేక కార్యమును విడిచిపెడతాడు. చిన్ననాటి నుండి లక్ష్యసిద్ధికి ప్రయత్నమును ప్రోత్సహించినచో మంచి పౌరులు కాగలరు. మానవుడు లక్ష్యమును పొందాలంటే ప్రయత్నాలు మూల కారణాలని, విడవక ప్రయత్నించినా ఉత్తమ లక్ష్యాన్ని సాధించగలడని తెలిపి ఆదర్శప్రాయులుగా తీర్చిదిద్దుదాము.
1: డాక్టర్ సిఆర్ లలిత గారు వినిపించిన వినోదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో మేకల పెంపకంలో వివరాలు అందిస్తున్న వారు శ్రీ డి ప్రభాకర రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మేకపిల్లల సంరక్షణలో మెలకువల గురించి తెలుసుకుందాం. జీవాల పెంపకందారులు తమ మందలోని మేకపిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషించడం ద్వారా లాభపడే అవకాశం ఉంది. అలా కాక పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అవి వివిధ రోగాలతో మరణించే అవకాశం ఉంది. అందువల్ల మేకపిల్లలు బలంగా పెరగడానికి ఇప్పుడు చెప్పే మెలకువలను పాటించాలి. పిల్లలు పుట్టిన వెంటనే వాటి ముక్కు రంధ్రాలకు అంటి ఉండే స్రావాలను శుభ్రంగా తుడిచి అవి సక్రమంగా గాలి పీల్చుకునేలా చూడాలి. లేకపోతే స్రావాలు, దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లో చేరి న్యూమోనియాకు దారితీసి చనిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టిన వెంటనే వాటి బొడ్డును శరీరం నుంచి 2-3 అంగుళాలు వదిలి దారంతో కట్టాలి. మిగిలిన భాగాన్ని శుభ్రమైన కత్తెరతో కత్తిరించి వేరు చేసి టించర్ అయోడిన్ అద్దాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బొడ్డు ద్వారా సూక్ష్మక్రిములు ప్రవేశించి బొడ్డు వాపు, ధనుర్వాతం వంటి రోగాలకు స్వస్తి చెప్పవచ్చు. అలాగే 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో తల్లి పొదుగును కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పిల్లలు పుట్టిన గంటలోపు తల్లి పాలు తాగేలా చూసుకోవాలి. ఈనిన తర్వాత 3-4 రోజుల వరకు తల్లి నుండి లభించే జున్ను పాలు పిల్లలకు రోగ నిరోధక శక్తి పెంచడానికి అలాగే ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. అందువల్ల తప్పనిసరిగా పిల్లలు జున్ను పాలు తాగేలా చూడాలి. కొన్ని సందర్భాల్లో తొలుచూలు లేదా రాత్రివేళ మేకలు తమ పిల్లలకు అలవాటు లేకను, గుర్తించలేకను పాలివ్వడానికి ఇష్టపడవు. ఇటువంటప్పుడు తల్లి మేకను పట్టుకొని పిల్లలకు పాలు తాగేలా ఏర్పాటు చేయాలి. తల్లి మేక చనిపోయినా లేక పొదుగులో పాలు లేకపోయినా అలక్ష్యం చేయకుండా వేరొక తల్లిపాలు తాగించి పిల్లలను కాపాడుకోవాలి. మేక పిల్లలను పుట్టిన 1-2 రోజుల వరకు వాటి తల్లులతో పాటు ఉంచి తర్వాత పిల్లల కొరకు కేటాయించిన పాకల్లోకి మార్చాలి. ఉదయం సాయంత్రం పిల్లలను తల్లులతో కలిపి అవి పాలు తాగిన తర్వాత తిరిగి వాటి పాకలను మారుస్తూ ఉండాలి. అలా కాక ఎప్పుడు పిల్లలను తల్లులతో కలిపి ఒకే పాకలో ఉంచడం వల్ల వాటి పెంట, మూత్రం అంటడం, అపరిశుభ్రత వల్ల అంటురోగాలు సంక్రమించి పిల్లలు మరణించే అవకాశం ఉంది. పిల్లల పాకలు విశాలంగా గాలి, వెలుతురు, ధారాళంగా ప్రసరించే ఏర్పాటు చేసుకోవాలి. మేక పిల్లలకు చలి, వర్షం, ఎండ, వడగాలుల నుంచి రక్షణకు పాకలు నిర్మించాలి. పాకల్లోకి కుక్కలు, అడవి జంతువులు రాకుండా కట్టుదిట్టం చేసుకోవాలి. పిల్లలు 3-4 వారాల వయస్సు నుంచి గడ్డి కొరకడం, నీరు త్రాగడం ప్రారంభిస్తాయి. కనుక మెత్తని గడ్డిని, సన్నటి ఆకులున్న చెట్ల కొమ్మలను పాకల్లో వేలాడదీస్తే పిల్లలు తినటానికి అలవాటు పడతాయి. అలాగే పిల్లలకు 30-50 గ్రాముల చొప్పున ప్రతిరోజు దాణా మిశ్రమాన్ని ఇవ్వడం ప్రారంభించి పిల్లలు పెరిగే కొద్దీ దాణా పరిమాణాన్ని కూడా నెమ్మదిగా పెంచుతూ 100 గ్రాముల

వరకు ఇచ్చి పోషించడం ద్వారా పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మేకపిల్లలకు పరిశుభ్రమైన తాగునీరు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిల్లలు పుట్టిన 10 రోజుల తర్వాత ఒకసారి, 3 నెలల వయసులో మరోసారి నట్టల నివారణ మందులు త్రాగించి అంతర పరాన్నజీవులను నివారించాలి. అలాగే గోమార్లు, పిడుదులు, పేలు, దోమలు వంటి బాహ్య పరాన్నజీవులను 1% బ్యూటాక్స్, టినిక్స్ లేదా డెర్మిజ్ వంటి మందుల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు. మగపిల్లలకు 3 మాసాల వయసులో విత్తులు కొట్టిస్తే పెరుగుదల బాగుంటుంది, తక్కువ వయసులో ఎక్కువ బరువు తూగుతాయి. పశు వైద్యుని సలహా మేరకు మేకపిల్లలన్నింటికీ సకాలంలో వివిధ వ్యాధులకు తగిన నిరోధక టీకాలు వేయించుకోవాలి. ఈ విధంగా సరైన సంరక్షణ చేపడితే మేకపిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదిగి లాభసాటిగా ఉంటుంది. ఇక అలాగే పాడి పశువుల్లో పొదుగుబాపు వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల రైతులు పొదుగుబాపు వ్యాధి పట్ల అవగాహన లోపంతో అశ్రద్ధ చేయడం వల్ల పాడి పశువులు శాశ్వతంగా పాడికి పనికి రాకుండా పోతున్నాయి. పశువు పాడి దశలో ఎప్పుడైనా సంక్రమించే పొదుగువాపు వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స, నివారణ చర్యలు పాటించాలి. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే, సరైన విధానంలో పాలు పితికినప్పుడు పాలు పితికే వారి చేతి గోళ్ల వల్ల పొదుగు లేదా చన్నులపై గాయాలు ఏర్పడినప్పుడు, దూడ పాలు తాగేటప్పుడు ఏర్పడిన కొరుగుడుపుల ద్వారా సూక్ష్మజీవులు పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి సంక్రమిస్తుంది. పొదుగుపై దెబ్బ తగిలిన అపరిశుభ్రమైన పరిసరాలలో అపరిశుభ్రమైన చేతులతో పాలు పిన్నటం వల్ల కూడా ఈ పొదుగువాపు వ్యాధి వస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే, పశువు పొదుగు రొమ్ములు వాచి పట్టుకున్నప్పుడు వేడిగా ఉండి తీవ్రమైన నొప్పితో పశువు బాధపడుతూ ఉంటుంది. పొదుగు లేదా రొమ్ములు గట్టిగా ఉంటాయి. పొదుగువాపు ఏకకాలంలో 1 రొమ్ము కానీ 4 రొమ్ములు కానీ సంక్రమించవచ్చు. పాలు పితికినప్పుడు కుదపలుగా కానీ నీరుగా కానీ ఉండి అతి తక్కువ పరిమాణంలో వస్తాయి. ఒక్కోసారి పాలదారతో పాటు చీము లేదా రక్తపచారులు కూడా వస్తాయి. ఇలాంటి స్థితిలో పిండిన మొత్తం పాలు దాదాపు గోధుమ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. పొదుగువాపు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు పశువు జ్వరంతో మేతమయ్యలేక నీరసపడిపోతుంది. ఇక చికిత్స, నివారణ విషయానికి వస్తే, ఈ పొదుగువాపును గమనించిన వెంటనే రైతు సోదరులు పశువేదిని సంప్రదించి పెన్సిలిన్ గ్రూప్ యాంటీబయాటిక్ మందులతో పాటు యాంటీహిస్టమిన్ మందులు వాడాల్సి ఉంటుంది. నొప్పి వాపు తగ్గించేందుకు మెలాక్సికామ్ లేదా నెమిసిలైడ్ మందులను, మాస్టిలప్ లేదా ఇన్ఫ్లామిన్ ఆయింట్మెంట్లు వాడాల్సి ఉంటుంది. నివారణ చర్యల్లో భాగంగా పాడి పశువుల పొదుగుపై గాయాలు, కురుపులు ఏర్పడకుండా, దెబ్బలు తగలకుండా సంరక్షించుకోవాలి. పరిశుభ్రమైన పరిసరాల్లో పరిశుభ్రమైన చేతులతో సరైన విధానంతో పాలు పితకడం పూర్తి చేయాలి. ఆరోగ్యవంతమైన పశువులు పొదుగు నుంచి పాలు పితికిన తర్వాతనే వ్యాధిగ్రస్త పశువు నుంచి పాలు పితకాలి. పాడి పశువులకు నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు 40 నుంచి 50 గ్రాములు వాడి పొదుగువాపుతో పాటు అనేక అనారోగ్య సమస్యలను అధిగమించి పాలలో అధిక దిగుబడిని సాధించవచ్చు. అలాగే పశువుల్లో నట్టల వ్యాధుల గురించి తెలుసుకుందాం. నట్టల వ్యాధిని అలక్ష్యం చేస్తే పశువుకు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. రైతు ఆర్థికంగా నష్టపోతాడు. అందువల్ల పశువుల్లో వచ్చే ఈ వ్యాధి పట్ల రైతు సోదరులు అప్రమత్తంగా ఉండి వ్యాధి నివారణ చర్యలు చేపట్టుకుంటే పశువులను కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి గేదెలు, ఆవులు, దూడలు, మేకలు, గొర్రెల్లో కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి పశువులను ఆశించే పరాన్నజీవుల వల్ల సంక్రమిస్తుంది. నులిపురుగులు, ఏలికి పాములు, కొలకి పురుగులు, బద్దె పురుగులు మొదలైనవి నట్టల వ్యాధి రకాలు. ఈ వ్యాధి సోకిన పశువులు మేత కోసం పచ్చిక బయలుకు వచ్చినప్పుడు అక్కడ మల విసర్జన చేస్తాయి. మలం ద్వారా వెలువడిన వ్యాధికారక పరాన్నజీవి లార్వాలు గడ్డిని పట్టుకొని అలాగే ఉంటాయి. ఆరోగ్యమైన పశువు ఈ గడ్డిని వేసినప్పుడు ఆహారంతో పాటు ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. లక్షణాల విషయానికి వస్తే, వ్యాధి సోకిన పశువు బలహీనపడుతుంది, రక్తహీనత వస్తుంది, ముక్కు రంధ్రాలు, చిగుళ్ళు, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోయి ఉంటాయి.

0: ఆహారం తీసుకోలేకపోతాయి, పారుడు వ్యాధి సంక్రమిస్తుంది, ఎదుగుదల లోపించి బరువు తగ్గిపోతుంది, పారా ఆంఫిస్టోక్స్ పరాన్నజీవుల వల్ల గొంతు కింద వాపు ఉంటుంది, గంగడోలు కూడా వాస్తుంది. ఈ పరాన్నజీవులు కాలేయం క్లోమగ్రంథుల్లో ఉంటాయి. నివారణకొస్తే పశువులను మేపే ప్రాంతాలను మారుస్తూ ఉండాలి.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మేకల పెంపకం వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. 2వ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ,
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో, వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను

0: ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎకరా ఉరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించారు. మొంతా వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్బాల్లో బూత్ స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం

చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకాలం, ఆ తర్వాత హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శ్రీచక్ర కంటి ఆసుపత్రి అనంతపురం వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం గురించి విశిష్టత మొదలైన అంశాల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2255 33, ఎస్టిడ్ కోడ్ 0854. కార్యక్రమ ప్రయోజకులు శ్రీచక్ర కంటి ఆసుపత్రి అనంతపురం వారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 షభాష్ ఆంధ్ర శీర్షికన ప్రముఖ చారిత్రక ప్రదేశం కొండవీడు కోట రూపకం వింటారు. రచన శ్రీ అనిల్ దియాని, వ్యాఖ్యాన నిర్వహణ శ్రీ పి సంజయ్ గాంధీ. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:11 ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:14 వివిధ భారతి కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో గీతికా గానం కుమారి ఎన్విఎస్ గీతిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ సి పుల్లన్న బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం శ్రీమతి నీరుగంటి నారాయణమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 సర్వే జన సుఖినో భవంతు నాటిక వింటారు. రచన శ్రీ కృష్ణదాసరి. 9:16 స్పాట్లైట్. 9:30

శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సుజాత గారి గానం వింటారు. 10 గంటలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం పాటలే నీ భక్తి బాటలే లలిత గీతం.

పాటలే నీ భక్తి బాటలే, లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 70% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18 11230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్ లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో

0: వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. ఆష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరీ రహేగీ జబ్ తక్ హమారీ భాషా హమారీ సంస్కృతి హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో అపనా న హో హమారా ధర్మ హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై तो स्वतंत्रता का कोई मतलब ही नहीं और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్ లో ఆయనకు ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి పోషక కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 50 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్ లోని అమ్స్టల్వీన్ లో జరిగిన FIH ప్రపంచ కప్ మ్యాచ్ లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్ లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత

0: మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్ లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్ కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్టుకు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత్ సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకాలం, చివరిగా హలో డాక్టర్ ఫోన్ ప్రత్యక్ష ప్రసారం. ఇందులో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శ్రీచక్ర కంటి ఆసుపత్రి వారి హలో డాక్టర్ ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం గురించి శ్రోతల ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారి సమాధానాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక. క్రీడలను కెరియర్గా ఎంచుకొని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వర్చువల్ ప్రసంగం అనంతపురం ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులను ఉత్సాహపరిచింది. జాతీయ క్రీడా దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఖేలో ఇండియా సంవాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ ప్రసంగాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఉపకులపతి జ్యోత్ కుమార్ ఆధ్వర్యంలో 2036 ఒలింపిక్ లక్ష్యంగా క్రీడా వసతులపై చర్చలు స్థానిక క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు. క్రీడల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణా బృందం స్ఫూర్తిని పెంపొందించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా విషయం మాట్లాడుతూ 20 సంవత్సరాలలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని, 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారానికి అడుగులు పడుతున్నాయని, ఇందులో మన పాత్ర ఏమిటో నిర్వహించుకోవాలని ఆయన విద్యార్థులను ఆలోచనలతో రేకెత్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం అనంతపురం జిల్లాకు రానున్నారు. గత 18 సంవత్సరాలలో జేఎన్టీయు ఎంతో ప్రగతి సాధించింది, ఇంకా చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని విసి ఆచార్య సుదర్శనరావు పిలుపునిచ్చారు. జేఎన్టీయు వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి రిజిస్టార్ దుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి సుదర్శనరావు, విశిష్టాతిథులుగా మాజీ విసిలు లాల్ కిషోర్, శ్రీనివాస్ కుమార, రంగరాజన్, శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ క్యాంపస్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి కృషి చేయాలన్నారు. స్టార్టప్లో మనం వెనుకబడి ఉన్నామని, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన గుర్తు చేశారు. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉన్న గ్యాస్ మునిషన్లను, వాటి సామర్థ్యం, పనితీరు మొదలైన అంశాలపై ఎస్పీ జగదీష్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో భద్రపరిచిన బాష్పవాయువు నిల్వలను, సంబంధిత పరికరాలను స్వయంగా ఆయన పరిశీలించారు. అత్యవసర

పరిసర పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు గుంపులను అదుపు చేసేందుకు వినియోగించే గ్యాస్ బుల్లెట్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. గడువు ముగిసిన రసాయన పరికరాలను వేరు చేయాలని, ఆధునిక సాంకేతికతతో కూడిన నిల్వలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను సూచించారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
8: ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: సాయి బాల్,
5: నడుగులో తామరా
6: సాయి బాల్,
5: బురద పుల్లా
6: సాయి బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సాయి బాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
0: ఎప్పుడు వినండి.

महताब तलक महताब से ले खुर्शीद तलक कुल आ

0: హలో డాక్టర్, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు వినండి. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శ్రీచక్ర కంటి ఆసుపత్రి అనంతపురం వారి ప్రాయోజిత కార్యక్రమంలో హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో కంటి నల్లగుడ్డు ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత, అపోహలు, కంటి అవయవదానం విశిష్టత గురించి శ్రోతల ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారి సమాధానాలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీచక్ర కంటి ఆసుపత్రి అనంతపురం వారు. కార్యక్రమానుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫ్యాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వరరావు సాకరే డిఎన్బి ఆప్థాలమాలజీ ఎఫ్సిఆర్ఎస్ వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569046893. శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫ్యాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వరరావు సాకరే డిఎన్బి ఆప్థాలమాలజీ ఎఫ్సిఆర్ఎస్ వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569046893.

0: శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ చక్ర కంటి ఆసుపత్రి అనంతపురం వారి ప్రాయోజిత కార్యక్రమం హలో డాక్టర్ ఇది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ చక్ర కంటి ఆసుపత్రి అధినేత, మరి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు స్టూడియోలో శ్రోతల కోసం వెయిట్ చేస్తున్నారు. సార్, నమస్కారం. సార్,
1: నమస్తే అండి.
0: మీకు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మామూలుగా ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అవి ఈ ఆగస్టు 25వ తేదీ నుంచి మొదలయ్యాయి, మరి 7వ తేదీకి అయిపోతాయి. పక్షోత్సవాలు అంటే 15 రోజులు అందరికీ తెలిసిన విషయమే. మరి

0: దీనికి సంబంధించి మరి వీరు ప్రాయోజిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏమంటే మీ కళ్ళను ప్రేమించండి, అంటే లవ్ యువర్ ఐస్. దీనికి సంబంధించి ఈరోజు థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పక్షోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి కంటి నల్లగుడ్డు మార్పిడి యొక్క ప్రాముఖ్యత, మరి దానికి సంబంధించిన అపోహలు, అలాగే కంటి అవయవ దానం విశిష్టత గురించి మరి శ్రోతలు ఫోన్ చేసి సార్ గారిని అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. మరి మా ఫోన్ నంబర్ వచ్చి 2255533, మరో నంబర్ 2968990, అనంతపురం ఎస్టేట్ కోడ్ 0855054. మరి శ్రోతలందరూ, ఇంకోటి ఏమంటే సర్వేంద్రియణం నయనం ప్రధానం అంటారు. మరి ఈ సర్వేంద్రియాల్లో కళ్ళు అనేటివి చాలా ముఖ్యమైనటివి. మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎవరో లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: హలో సార్,
0: నమస్తే, చెప్పండి. విని ఇది హలో డాక్టర్ కార్యక్రమం.
1: నమస్కారం సార్, బాగున్నారు సార్?
0: బాగున్నాము సార్. ఉన్నారు డాక్టర్ ఈశ్వరరావు సాకరే గారు, శ్రీ చక్ర కంటి ఆసుపత్రి వారు. మరి మీరు అడగండి సార్ని.
1: సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి, చెప్పండి.
1: అట్లా కాదు సార్, ఇప్పుడు మేము అవయవదానం అంటే కండ్లు నేత్రదానం చేయాలంటే ఏం చేయాలి సార్? మేము ఫస్ట్
2: మీరు ఫస్ట్ నేత్రదానం చేయాలనుకుంటే రెండు విధాలుగా చేయొచ్చండి. మీరు బతుకున్నప్పుడే, మీరు చనిపోయిన తర్వాత మీ కంటిని ఉపయోగించుకోవచ్చు వేరే వాళ్ళకని చెప్పేసి ఒక ఐ బ్యాంక్ ఉంటుంది మనకి. అనంతపూర్లో అయితే డివై కుల్లాయప్ప ఐ బ్యాంక్ అని చెప్పేసి సాయినగర్లో ఉంటుంది. దాని వివరాలు మీకు మరీ తెలియజేస్తాము. వారికి మీ యొక్క డీటెయిల్స్ అక్కడికి వెళ్ళేసి ఒక ఫార్మ్ ఉంటుంది, ఆ ఫార్మ్ మొత్తం ఫిల్ చేసేసి, అయ్యా నా పేరు ఇది, నేను ఇక్కడ నివసిస్తున్నాను, నాకు ఇలాంటి జబ్బులు ఉన్నాయి, ప్రస్తుతానికి నాకు ఎటువంటి జబ్బులు లేకపోతే జబ్బులు లేవని చెప్పేసి ఆ ఫార్మ్ లో ఫిల్ చేసి, ఒకవేళ ఏదైనా జరిగి నేను ఒకవేళ మృతి చెందితే నా అవయవదానాన్ని నేత్రదానం చేయడానికి నేను సమ్మతిస్తున్నానని చెప్పేసి ఆ ఫామ్ లో సైన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే, మీ డీటెయిల్స్ ఇస్తే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒక కార్డు ఇస్తారు. వాళ్ళు ఆ కార్డు పెట్టుకుని ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కార్డులో నెంబర్కి కాల్ చేసి, ఏదైనా జరిగిన తర్వాత ఒకవేళ 6 గంటల లోపు ఎవరైనా సరే నేత్రదానం చేయొచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. వాళ్లే వచ్చి ఉచితంగా మొత్తం అంతా నేత్రదానం చేసిన దాన్ని కన్నును తీసుకెళ్లి, ఎవరైతే జబ్బుతో బాధపడుతూ ఉంటారో వారికి దాన్ని అమర్చి వారి కంటి చూపుని తీసుకొచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది.
1: మాకి ఒక చిన్న ప్రాబ్లం సార్, ఆర్పీ డొనేట్ చేయొచ్చా వద్దా అని అడుగుతున్నాం సార్.
0: ఏమండి, ఇంకోసారి చెప్పండి.
1: ఆర్పీ ప్రాబ్లం ఉంది సార్ నాకు.
2: ఏం సమస్య లేదండి, ఆర్పీ సమస్య ఉన్నా సరే కంటి లోపల ముందు భాగం ఇబ్బంది కలగదండి. ఎందుకంటే ఆర్పీ అనేది కంటి నరం రెటినాలో సమస్య ఉంటది. కంటి ముందు అవునండి, కంటి నరంలో సమస్య ఉన్నా సరే కంటి ముందు భాగం నల్లగుడ్డు దానం చేయడం వల్ల, ఆ నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేయడం వల్ల.
1: మీ హాస్పిటల్కి వస్తే దాని గురించి ఎంత చెప్తారు సార్?
2: చెప్తామండి, లక్షణంగా చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం.
0: అడ్రస్ కూడా చెప్పండి. పర్లేదు,
2: ఇది పాత రజనీ బార్ లో ఉంటుందండి, శ్రీ చక్ర కంటి ఆసుపత్రి
1: సార్, అనంతపూరే బాగా తెలుసు.
2: ఓకే,
1: అదే సందులో సార్ దాంట్లో ఉండేవాడ.
2: అవును,
0: మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: తెలివి కాలనీ సార్, మాది బుక్రే సముద్ర మండలం, మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉంటాం సార్.
0: తెలివి కాలనీ, మీ పేరు?
1: మార్కెట్ యార్డ్ ఎదురుగా.
0: మీ పేరు? మీ పేరు,
2: మీ పేరేంటండి?
0: మీ పేరు
1: గురుమూర్తి సార్.
0: సరే సరే, వచ్చి సార్ని కలవండి గురుమూర్తి గారు.
1: సరే సార్, నమస్కారం సార్ మీ అందరికి.
0: నమస్తే నమస్తే నమస్తే సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈయనే ఒక ఆయన అడిగాడు యాక్చువల్గా, ఈ కంటి అవయవదానం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు?
2: నేత్రదానం అనేది ఎవరైనా చేయొచ్చండి. పుట్టిన చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేత్రదానం చేయొచ్చు. మనం చాలా మంది ఏమనుకుంటారంటే దాంట్లో రెండు విధాలుగా తీసుకుంటారు. ఒకటి నల్లగుడ్డు మార్పిడి, అంటే మన కంటి లోపల అవయవాలు చాలా ఉంటాయి, ముందు భాగంలో ఉండేది అవయవం కార్నియా అంటారు ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే నల్లగుడ్డు అని చెప్పి చెప్తారు.
0: శ్రోతల లైన్లో ఉన్నారు. హలో, హలో,
3: హలో, హలో సార్.
0: హలో నమస్తే, చెప్పండి. ఇది హలో డాక్టర్ కార్యక్రమం, శ్రీ చక్ర కంటి ఆసుపత్రి వారిది.
2: చెప్పండి.
3: హలో సార్.
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆత్మకూరు. మీ పేరు?
3: మండలం సార్, ఆత్మకూరు గ్రామమే. సార్ నేను ఇప్పుడు 2వసారి కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు కన్నుతో నరము కట్ అయిందని చెప్పేసి మేడం గారు చెప్పారు, ఆపరేషన్ చేయించుకున్నాం సార్.
2: ఓకే అండి.
3: అది నెక్స్ట్ ఇప్పుడు అది చేసుకుని ఇప్పుడు 50 రోజులు సార్ ఈ రోజుకి.
2: ఓకే అండి.
3: అది దృష్టి మళ్ళీ మంచిగా వస్తుందంటారా లేదంటారా సార్? అది కొంచెం
2: కంటి నరం

0: అది చాలా సున్నితమైన పార్ట్ అండి. కంటి లోపల ఆ నరం అనేది ఒక్కసారి తెగింది అంటే ఆ చూపు మళ్ళీ తిరిగి తీసుకురావడం కొంచెం కష్టమైన సమస్య. సో మామూలుగా డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత ఆ కన్ను నరం సెట్ అవ్వడానికి కొద్ది రోజులు టైం పట్టచ్చు. అది ఎలాగ ఉంది అంటే కంటి నరం కట్ అయింది, మళ్ళీ అతుక్కుందా లేదా, ఎంతవరకు అతుక్కుంది, కంటిలో ఏమైనా ఆయిల్ పెట్టారా, గ్యాస్ ఏమైనా పెట్టారా, దాని తగ్గట్టు చూసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి అయితే ఆపరేషన్ చేస్తే 60-70% మెంబర్స్కి చూపు అయితే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చూపు కొంచెం వస్తుంది రాదని గ్యారంటీ అయితే చెప్పడం కష్టమే. అది మీరు ఒకవేళ వస్తా అంటే మా హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవచ్చు. అక్కడ చెక్ చేయించుకొని మీకు తిరిగి చూపు వచ్చే అవకాశం ఉందా లేదని చెప్పేసి మేము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి. ఎందుకంటే ఫోన్లో చెప్పడం వేరేలా ఉంటుంది. కంటిని పేషెంట్ని ఒకసారి చూసిన తర్వాత పరిస్థితి ఏంటి అని గమనించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ చెప్పడం వేరేలా ఉంటుంది.
1: సార్ మన మన హాస్పిటల్ అడ్రస్ సార్?
0: ఇది శ్రీచక్ర కంటి ఆసుపత్రి అండి, పాత సప్తగిరి సర్కిల్ లో, పాత రజనీ బార్ లోపల ఉంటుందండి.
2: సప్తగిరి సర్కిల్ పాత రజనీ బార్ అంటే అందరికి తెలుసు చూడండి.
1: అందరికి నమస్కారం సార్.
2: ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే. డాక్టర్ గారు అవయవదానం గురించి చెప్తాను.
0: ఇది చనిపోయిన వారు ఎవరైనా సరే పుట్టిన చిన్నపిల్లల నుంచి కూడా వయసు ఎక్కువైన 70-80 సంవత్సరాల వయసు ఎక్కువ వారు కూడా చేసుకోవచ్చు.
2: హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది వేల్పాల గ్రామం, ఇడదంకల్ల మండలం, మాట్లాడుతుంది.
2: ఓకేనండి, డాక్టర్ గారు మాట్లాడండి. శ్రీనివాసులు గారు
3: సార్, అప్పుడు అంటే కన్ను పోయింది, కన్ను గుడ్డు కూడా ఉండాలా సార్? కన్ను ఆపరేషన్ చేయాలంటే
0: కన్ను పోయింది అంటే దాంట్లో చాలా రకాల అర్థాలు ఉంటాయండి మనకి.
3: ఏమంటే కన్ను గుడ్డు అనేది కరిగిపోయింది సార్,
0: నల్లగుడ్డు కరిగిపోయింది అని చెప్పారా? కన్ను
3: మొత్తం గుడ్డే కరిగిపోయింది సార్.
0: మొత్తం గుడ్డు కరిగిపోతే దాన్ని మార్పిడి చేయడం కష్టం అండి. ఇది ఏంటి అంటే మనకి ఎవరికైనా దెబ్బలు తగిలినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా ఇంకేదైనా డ్యామేజ్ అవడం వల్ల కంటి నల్లగుడ్డు సమస్యతో కంటి నల్లగుడ్డు మీద డ్యామేజ్ అయితే దాని నల్లగుడ్డు కేవలం మాత్రం దాన్ని మాత్రమే మార్పిడి చేసి పోయిన చూపుని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని కన్ను మొత్తం లొత్తబడిపోయి కన్ను మొత్తం కుషించుకుపోతే మాత్రం దాన్ని మార్పిడి చేసినా మళ్ళీ చూపు అయితే తీసుకురాలి. అసలు మార్పిడి చేయలేము అలాంటి పరిస్థితులు నిజం చెప్పాలంటే. అవునండి.
2: ఓకేనండి, ధన్యవాదాలు.
0: ఇది నల్లగుడ్డు ఎవరైనా సరే చనిపో నల్లగుడ్డనే కాదు కంటి మొత్తాన్ని కూడా నేత్రదానం చేయొచ్చు. ఎవరైనా చనిపోయిన తర్వాత వయసుకు సంబంధం లేకుండా చనిపోయిన 6 గంటలలోపు చేస్తే ఆ నేత్రాలు చాలా అమూల్యంగా ఉంటాయి, ఇంకా కొంచెం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నేత్రాలను ఎవరైనా సరే నల్లగుడ్డు సమస్యతో కానీ లేదా కంటి ముందు భాగం సమస్యతో బాధపడుతూ ఉంటే వారికి మార్పిడి ఆపరేషన్ చేసి ఎవరైతే చూపును కోల్పోయారో వారికి చూపును మరీ తిరిగి ప్రసాదించే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒకరు నేత్రదానం చేస్తే అంటే తన రెండు కళ్ళను నేత్రదానం చేస్తే కనీసం 1 నుంచి 6 మంది వరకు కంటి చూపును పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి చూపు తీసుకొచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఇది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మన దగ్గరలోనే అనంతపూర్లోనే చాలా మంచి వ్యవస్థ ఉంది, దాని డీటెయిల్స్ మీకు మళ్ళీ చెప్తారు. డివై కుళ్ళాయప్ప ఐ బ్యాంక్ సెంటర్ అని చెప్పేసి మీరు జస్ట్ వాళ్ళకి కాల్ చేస్తే చాలు, వాళ్ళు వచ్చి ఆ నేత్రదానం చేసిన వారికి కన్ను నేత్రాలను తీసుకొని ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఆ నేత్ర మార్పిడి ఆపరేషన్ చేసి వారికి తిరిగి చూపును ప్రసాదించే అవకాశం చాలా మటుకు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
2: సరే డాక్టర్ గారు, ఇప్పుడు కంటి అవయవదానం చేయడానికి మరి రక్తం అనేది అంటే ఈ మ్యాచ్ కావాల్సిన అవసరం ఉందంటారా?
0: ఇది స్పెషల్ అండి. ఏంటంటే
2: లైన్లో ఉన్నారు. హలో
4: సార్, నమస్తే సార్.
2: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
4: జబ్బార్ సార్.
2: జబ్బార్ గారు, సార్తో మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
4: చెప్పండి. నమస్తే సార్.
0: చెప్పండి జబ్బార్ గారు, చెప్పండి. హలో
4: సార్.
0: చెప్పండి చెప్పండి
4: సార్. నేను పేపర్ చదివేటప్పుడు కొంచెం దూరం పెట్టుకుని చదవాలి సార్, దగ్గర పెట్టుకుంటే కనపడడం లేదు సార్.
0: మీ వయసు ఎంతండి
4: సార్? ఇప్పుడు 58 సార్.
0: వయసు ఎక్కువైన వారికి దగ్గర చూపు జనరల్ గా కనపడదండి. వారి కన్ను మొత్తం చెక్ చేసి అద్దాలు పెట్టుకుంటే దగ్గర క్లారిటీగానే కనిపిస్తాయి. లేదు ఏదైనా శుక్లం వచ్చింది, కంటి నరంలో ఏదైనా సమస్య వచ్చింది అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే దగ్గర కూడా బాగానే కనిపిస్తాయి. ఇదేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే శ్రీచక్ర కంటి ఆసుపత్రి. అది కొంతమందికి వయసు ఎక్కువ ఉన్న కంటి లోపల డ్రై ఏస్ అంటారు, అలా సమస్య ఉన్నా కంటి లోపల లైట్ గా ఇన్ఫెక్షన్
4: ఏమైనా
0: చెక్అప్ చేసిన తర్వాత మీ సమస్యకు తగ్గట్టు మందులు ఏమైనా వాడాలా లేకుంటే కంటి అద్దాలు పెట్టుకోవాలా ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తారు. మీరు ఒకసారి హాస్పిటల్ కి రండి, ఒకసారి మొత్తం క్లియర్ చెక్.
2: శ్రీ చక్ర కంటి ఆసుపత్రి సప్తగిరి సర్కిల్ ఓల్డ్ రోజ్.

0: సినీబార్స్ అందు.
1: అవును సార్.
0: ఓకే జబ్బార్ గారు, వెళ్ళండి సార్తో మీరు పరీక్షించుకోండి.
1: సార్
0: ఓకే ఓకే, నమస్తే
1: సార్.
0: నమస్తే సార్. అదే సార్ రక్త మార్పిడి మ్యాచ్.
2: ఇప్పుడు ఏదైనా గుండె మార్పిడి చేయాలి, కిడ్నీ మార్పిడి చేయాలి, లివర్ మార్పిడి చేయాలంటే వారికి రక్తం మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ కంటికి ఒక అరుదైన లక్షణం ఉంది. ఏంటి అంటే మన కంటి నల్లగుడ్డికి రక్త సరఫరా ఉండదు. సో అందువల్ల ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి నల్లగుడ్డ మార్పిడి చేయాలంటే ఒక రక్తం మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు. సో ఏదైనా ఆరోగ్యకరమైన నల్లగుడ్డు ఉంది, చనిపోయిన వారి దగ్గర ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్గా ఉంది అంటే మనం ఒకరి నుంచి ఇంకొకరికి నల్లగుడ్డ మార్పిడి ఆపరేషన్ చేయొచ్చు. కరెక్ట్ టైంలో చేసుకుంటే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. చేసుకున్న వారికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చూపు క్లియర్గా ఒక నెల రెండు మూడు నెలల్లో తిరిగి వచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది.
0: కాబట్టి అంటే రక్తంది అయితే ఇబ్బంది లేదంట?
2: ఇబ్బంది లేదు.
0: సరే అండి, ఒకరు దానం చేయడం వల్ల ఎంతమందికి కంటి చూపు పొందవచ్చు అంటారు?
2: ఒకరు దానం చేస్తే కనీసం,
0: శ్రోత లైన్లో ఉన్నారు, తర్వాత మాట్లాడదామండి. హలో
3: హలో,
0: నమస్తే చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? గంగప్ప గారు, బాగున్నారు కదా? అడగండి సార్ని, అడగండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య తొందరగా అడగండి.
3: సరే
0: అడగండి.
2: చెప్పండి.
3: హలో సార్.
2: నమస్తే అండి, చెప్పండి.
3: హలో,
2: నమస్తే అండి,
0: చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది.
3: అదే సార్, నేను మగ్గం నేస్తుంటాను సార్. నా వయసు వచ్చి 55.
2: సరే అండి.
3: అది దూరం చూపు అయితే రావుగా కనపడతాయి సార్ మస్కులు.
2: ఓకే,
3: అది మీ దగ్గరకు వచ్చామని అద్దాలు ఏమైనా రాసిస్తారు?
2: రాసిస్తామండి, రాసిస్తాం. మీరు రండి, కన్ను మొత్తం చెక్ చేసి మీకు అసలు సమస్య ఏంటి, ఏ సమస్యతో బాధపడుతున్నారు, అద్దాలతోనే సరిపోతుందా, ఇంకేమైనా ట్రీట్మెంట్ ఆపరేషన్ అలాంటిది ఏమైనా చేయాలా వద్దా అని గమనించి మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తే బాగుంటుందో దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీ కంటి చూపును తిరిగి తీసుకొచ్చే ఖచ్చితంగా చేస్తాం. మీరు
3: ఎక్కడ సార్ మీ హాస్పిటల్?
2: ఇది సప్తగిరి సర్కిల్లో పాత రజనీ బార్ అంటే ఎవరైనా చెప్తారండి, శ్రీ చక్ర కరెంట్ ఆసుపత్రి అని
3: ఉంటున్నా.
0: గంగప్ప గారు సప్తగిరి సర్కిల్కి వచ్చి అడగండి, పాత రజనీ బార్ అంటే ఎవరైనా చెప్తారు. బాగున్నాము సార్, దగ్గర వెళ్ళి చూయించుకోండి, ఎందుకంటే చాలా ప్రధానమైనవి కదా కళ్ళు అనేటివి. సరే సరే, నమస్తే నమస్తే. అదే సార్ చెప్తా ఉంటే మనం, అంటే ఎంతమందికి కంటి చూపు పొందవచ్చు ఒకరు దానం చేయడం వల్ల?
2: ఒకరు దానం చేయడం వల్ల ఒకరి నుంచి మ్యాక్సిమం 6 మంది వరకు పోయిన కంటి చూపుని తిరిగి తీసుకొని రావచ్చు. నల్లగుడ్డులో మొత్తం దాన్ని, నల్లగుడ్డుని చాలా లేయర్స్ ఉంటాయి. దాంట్లో మనం 2 లేయర్స్గా డివైడ్ చేసుకుంటే, అర్థం చేసుకోవడానికి 2 లేయర్స్గా డివైడ్ చేసుకుంటే, ముందు భాగంతో ఒకరికి చూపును తీసుకురావచ్చు, దాని వెనక భాగంతో ఇంకొకరి చూపు తీసుకొని రావచ్చు. అలాగే తెల్లగుడ్డు స్టెమ్ సెల్స్ అని చెప్పేసి మిగతా చెప్తూ ఉంటారు, లింబల్ స్టెమ్ సెల్స్ అని చెప్పేసి, ఆ దాని ద్వారా కూడా ఎవరైనా వేరే వాళ్ళు చూపు కోల్పోయి ఉంటే దాని ద్వారా కూడా వాళ్ళకి చూపును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఒకరు నేతదానం, 2 కళ్ళు దానం చేయడం వల్ల 6 మందికి మ్యాక్సిమం వరకు చూపును తిరిగి తీసుకొచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది.
0: కాబట్టి ఒకరు నేత్రదానం చేస్తే 6 మంది వరకు చూపు ప్రసాదించవచ్చు,
2: పొందొచ్చు.
0: కాబట్టి నేత్రదానం చేయండి, మరోమారు జీవించండి.
2: అంతే, సర్వేంద్రియాణం
0: ప్రధానం, ఎందుకంటే కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు సార్.
4: శ్రోతలు, శ్రీచక్ర కంటి ఆసుపత్రి వారి హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు.
5: శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వర్రావు సాకరే, డిఎన్బి ఆప్థాలమాలజీ, FCRS వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569648933. శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వర్రావు సాకరే, డిఎన్బి ఆప్థాలమాలజీ, FCRS వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569648933.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఏమంటే నేత్రదానం అంటే చనిపోయిన తర్వాత ఎంతసేపటి లోపల నేత్రదానం చేయొచ్చు అంటారు? ఎవరు శ్రోత లైన్లో ఉన్నారు? హలో
6: హలో,
0: నమస్తే చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే సార్, నా పేరు నాగమణి. అనంతపూర్ ఓల్డ్ టౌన్ లో ఉంటాం ఉమానగర్ లో.
0: సార్ ఉన్నారు, ఈశ్వరరావు గారు మాట్లాడండి.

0: అంటే నేత్రదానం చేయొచ్చు. ఓకే, అంటే నరాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి కదా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు. తర్వాత ఆపరేషన్ చేయించుకొని ఉంటారు, లెన్స్ అనేది అమర్చి ఉంటారు కదా వాళ్ళకు, అలాంటి వాళ్ళు నేత్రదానం చేయొచ్చా లేదా సార్?
1: మీకు అదే అండి. థ్యాంక్ యూ, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు ఉమా గారు. ఇది మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు ఏంటంటే కంటి లోపల చాలా భాగాలు ఉంటాయి మనకు. కంటి నరం అనేది కంటి లోపల వెనకలు ఉంటుంది. అలా లెన్స్ కూడా కంటి ముందుగా మనకి కంటిలో ముందు భాగం మాత్రమే నల్లగుడ్డు ఉంటుంది. మధ్యలో మీకు ఆపరేషన్ చేసి లెన్స్ పెడతారు, దాని వెనక భాగంలో నరం ఉంటుంది. సో మీకు ముందు భాగంలో నల్లగుడ్డు మాత్రమే తీసుకొని నల్లగుడ్డుతో సమస్య పడుతున్న ఇబ్బంది పడుతున్న వారికి నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేస్తారు. సో మీకు మధ్య భాగంలో ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టినా లేక వెనక భాగంలో కంటి నరంతో సమస్యలతో బాధపడుతున్నా సరే ఎవరైనా ఈ రెండింటికి ఎటువంటి సమస్య లేకుండా కేవలం మీ ముందు భాగంలో ఉన్న నల్లగుడ్డు మాత్రమే తీసుకొని ఆపరేషన్ చేస్తారు కాబట్టి. సో ఆపరేషన్ ఇంతకుముందు చేసి లెన్స్ పెట్టుకున్నా కంటి నరంతో బాధపడుతున్నా సరే వాళ్ళు నేత్రదానం చేయొచ్చు. వారి నేత్రాలు ఆరోగ్యకరంగా ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా నేత్రదానం అంటే నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసి చూపు పోయిన వారికి తిరిగి ప్రసాదించవచ్చు.
0: ఓకే సార్, అంటే ఇప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల నరాలు కొంచెం దెబ్బ తినడం వల్ల కంటి చూపు తగ్గుతుంది అంటారు కదా, యంగ్స్టర్స్ లో కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లం చూసాము, అద్దాలు పెట్టుకొని ఇట్లా ఉంటారు కదా, ఆ నర్వస్ సిస్టమ్ వల్ల కొంచెం డ్యామేజ్ అయినా కూడా అట్లాంటివి కూడా అంటే మనం దానం ఇవ్వచ్చా?
1: ఇవ్వచ్చు ఇవ్వచ్చు, ఎటువంటి సమస్య ఉండదు, ఇవ్వచ్చు, దాన్ని కూడా ఉపయోగిస్తారు, చేయొచ్చు, ఏం కాదు.
0: ఓకే సార్, అదే డౌట్ ఉండింది.
2: సరే సరే అమ్మా, ధన్యవాదాలు మీకు నాగమణి గారు. అంటే ఎంతసేపటి లోపల నేత్రదానం అంటే నేత్రాలు తీసుకోవాలి చనిపోయిన తర్వాత?
1: ఒకరు చనిపోయిన తర్వాత కన్ను నేత్రాలనే కాదు, ఏవైనా సరే మన శరీరంలో ఉన్న అవయవాలు ఏంటంటే వాటికి సరఫరా అవ్వాల్సిన రక్తం కానీ వానికి కావాల్సిన న్యూట్రిషన్ కానీ రెగ్యులర్గా పోతుండదు, అక్కడితో ఆగిపోతుంది కాబట్టి అవి కొంచెం కొంచెం కృషించుకుపోవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మనం లేట్ చేసే కొద్దీ ఆ కృషించుకుపోవడం ఇంకా ఎక్కువ అయిపోయి డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కన్ను కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో చనిపోయిన తర్వాత మినిమం టైం ఏంటంటే 6 గంటలు. ఈ 6 గంటలలోపు ఆ అవయవాలు ఎక్కువ డ్యామేజ్ కాకుండా కొంచెం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి 6 గంటలలోపు కనుక మనం నేత్రదానం చేస్తే దాన్ని వాళ్ళు ఒక స్టోరేజ్ మీడియాలో పెట్టుకుని ఐ బ్యాంక్కి తీసుకెళ్ళి అక్కడ ఒక స్టోరేజ్ మీడియాలో స్టోర్ చేస్తారు అన్నమాట. సో ఈ 6 గంటల్లో ఆరోగ్యకరంగా
3: హలో
2: నమస్తే చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి. నమస్తే మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి.
1: నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి.
3: నా వయసు 46 సంవత్సరాలు సార్, మేము మగ్గం నేస్తుంటాము.
1: ఓకే అండి.
3: చూపు దగ్గర చూపు తగ్గింది సార్ మాకి.
1: ఓకే,
3: ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 4 గంటల అద్దాలు వాడుతున్నాము.
1: సరే,
3: అవి దూరానికి దగ్గరికి రెండింటికి ఇచ్చినాడు సార్, అవి వాడచ్చినా లేదా దగ్గర చూపు అయితే వాడచ్చినా సార్?
1: ఇందులో రెండు విధాలుగా తీసుకోవచ్చు అండి. మీకు దూరం చూపు బాగానే కనిపిస్తుంది, నాకు జనరల్గా అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే కేవలం దగ్గర పని మీ మగ్గం వేసేటప్పుడు, పేపర్ చదివేటప్పుడు, ఫోన్ చూసేటప్పుడు మాత్రమే అద్దాలు పెట్టుకుని దగ్గర చూపుకి మాత్రమే అద్దాలు పెట్టుకుని పనిచేసుకోవచ్చు. లేదు నాకు దూరం కూడా మసగ్గా ఉంది, దగ్గర కూడా మసగ్గా ఉంది, కొంతమందికి ఏంటంటే దూరానికి సైట్ ఉంటుంది, దగ్గర కూడా సైట్ ఉంటుంది, అట్లా రెండు సమస్యలతో బాధపడేవారు ఆ దూరానికి దగ్గరికి రెండు కలిసి ఉన్నటువంటి అద్దాలు పెట్టుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ చూపు మెరుగు అవుతుంది, వాళ్ళ పనులు కూడా సక్రమంగా జరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు.
3: దగ్గర చూపు అయితే తక్కువ ఉంది, దగ్గర చూపు అయితే కంటిన్యూ చేయొచ్చు.
2: ఒకవేళ మీకేమన్నా
1: మీకు బాగున్నా బాగాలేకున్నా ప్రతి మనిషి మీరనే కాదు ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా కంటిని చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ముందుగానే తెలుసుకుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రాబ్లం లేకుండా ముందుగానే దాన్ని అరికట్టచ్చు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి, ఏదైనా మార్పులు ఉంటాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి తగ్గట్టు గ్లాసెస్ మార్చుకోవడమో లేదా ట్రీట్మెంట్ తీసుకోవడమో చేస్తే మంచిది.
2: ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు అంటే 6 గంటల తర్వాత నేత్రదానం అంటే
1: ఆరు గంటల తర్వాత చేస్తే అది కన్ను కొంచెం డ్యామేజ్
2: అయ్యే ప్రాబ్లం ఉందంటే
1: మార్చినా కొంచెం ఉపయోగం తక్కువ ఉండొచ్చు.
2: హలో
4: హలో
2: నమస్తే చెప్పండి అమ్మా. హలో డాక్టర్, కార్యక్రమానికి స్వాగతం మీకు. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: వేరే వాళ్ళ నంబర్ ఇచ్చినారు, అందుకు కాల్ చేయంటే చేస్తే. ఏదో కళ్ళ గురించి ఏమి మాట్లాడాలి?
2: కళ్ళ గురించి మీకు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ ఈశ్వరరావు సాకరయ్య గారు ఉన్నారు, మాట్లాడండి సార్ తో.
4: ఇప్పుడు ఉన్నారా సార్?
2: ఉన్నారు, మాట్లాడండి. మీ పేరు?

0: నా పేరు లక్ష్మీదేవి.
1: లక్ష్మీదేవి గారు మాట్లాడండి సార్, డైరెక్టర్ మీతో మాట్లాడతారు, మాట్లాడండి.
0: అదే సార్, నమస్తే సార్.
2: నమస్తే అండి, లక్ష్మీదేవి గారు చెప్పండి.
0: అదే కళ్ళ గురించి అంటున్నారు, అదే మాట్లాడదామని వేరే వాళ్ళ నంబర్ ఇస్తే ఇప్పుడే చేస్తే.
2: మీ సమస్య ఏంటో చెప్పండి, కంటి సమస్య ఏంటో చెప్పండి.
0: కంటి సమస్య అయితే నాకు కండ్లు కండ్ల మీద పొర వచ్చింది, చూపు కూడా సరిగ్గా కనిపించడం లేదు సార్.
2: కంటి పొర ఏ స్టేజ్ లో ఉందో చూసిన తర్వాత దానికి తగ్గట్టు చాలా మటుకు ఆపరేషన్ పడుతుందండి. కంటి పొరలు వచ్చాయంటే
0: ఆపరేషన్ అంటే అది షుగర్ ఉంది అని అంటున్నారు చేసేకి.
2: షుగర్ ఉన్నా సరే షుగర్ కంట్రోల్
0: చెక్ చేస్తారంటే ఒక రోజు వస్తాం మీరు.
2: రండి లక్ష్మణంగా రండి, శ్రీ చక్ర కంఠాసుపత్రి, ఓల్డ్ రజనీబార్, సప్తగిరి సర్కిల్ లో ఉంటుంది. మీరు రావచ్చు, సప్తగిరి సర్కిల్ లో దగ్గర పాత రజనీ బార్ అంటే ఎవరైనా చెప్తారో అక్కడికి రండి, చెక్ చేయించుకోండి. మీ కంటి సమస్య శ్రీ చక్ర
0: చెప్పండి సార్.
2: శ్రీ చక్ర కంటి ఆసుపత్రి.
0: వస్తే తెలుసుకోవచ్చు సార్?
2: సప్తగిరి సర్కిల్ అమ్మా.
0: సప్తగిరి సర్కిల్ అక్కడనా?
1: మీరు ఎక్కడున్నారు?
0: కాల్ చేస్తాం సార్. లేదంటే
1: సార్ నంబర్ చెప్తారు చూడండి, రాసుకోండి.
0: ఒక నిమిషం
1: సార్, నంబర్ చెప్తాడు. సార్ నంబర్ కి మీరు కాల్ చేసి రండి. మీరు సప్తగిరి సర్కిల్ నుంచి రజనీ బార్, ఓల్డ్ రజనీ బార్స్ అందులో ఉంటుంది. నంబర్ చెప్తారు,
2: నంబర్ రాసుకోండి.
0: చెప్పండి సార్. 7569069046 8938 93
1: చెప్పండి ఒకసారి.
0: 7569089 3
2: 4 6 8 9 3 అమ్మా. 7569046 8 4 6 8 9 3.
1: మీరు సప్తగిరి సర్కిల్ దగ్గరకు వచ్చి శ్రీ చక్ర కంటి ఆసుపత్రి అంటే ఎవరైనా చెప్తారమ్మా, ఓల్డ్ రజనీ బార్ దగ్గర ఉంటుంది అది. మంచిది, వెళ్ళి చూయించుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా కళ్ళు.
0: అదే సార్, కళ్ళతోనే ఇబ్బంది, అన్ని బాగున్నాయి.
1: సర్వేంద్రయనం నయనం ప్రధానమని డాక్టర్ గారు కూడా ఇంతకు ముందే అన్నారు, కాబట్టి కళ్ళు ఇంపార్టెంట్, చూయించుకోండి మరి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ నల్లగుడ్డి మార్పిడి అంటే నల్లగుడ్డు మార్పిడి అంటున్నాం డాక్టర్ గారు, మరి ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఆ ప్రాసెస్ కొద్దిగా చెప్పండి, ఎవరికి చేయొచ్చు అంటారు?
2: ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా పనిచేసే వాళ్ళు కానీ, పొలాల్లో పనిచేసే వాళ్ళు లేదా కహా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఆ కెమికల్స్ పడ్డా లేదా ఏదైనా కొమ్మలు ఏమైనా గుచ్చుకున్నా సరే కంటి నల్లగుడ్డు మీద డ్యామేజ్ అయ్యి దానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మటుకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే మనం మందులు వాడి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ చాలా కొంచెం భయంకరంగా ఉంటాయి, అంటే చాలా సివియర్గా ఉంటాయి, కాబట్టి నల్లగుడ్డు మొత్తం పాకి వారికి నల్లగుడ్డు మీద మచ్చలు పడ్డట్టు అవుతూ ఉంటాయి. కెమికల్స్ పడ్డా సరే నల్లగుడ్డు మీద మచ్చలు పడుతూ ఉంటాయి. ఆ మచ్చలు అనేవి, ఆ మచ్చలు రావడం వల్ల అవి ముందు భాగంలో కరెక్ట్గా సెంటర్లో ఉండడం వల్ల వాళ్ళకి చూపు తగ్గిపోతూ ఉంటుంది. అలా నల్లగుడ్డు మీద మచ్చలు పడ్డ వాళ్ళకి ఈ నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసి వారికి పోయిన చూపును మళ్ళీ తిరిగి తీసుకొని రావచ్చు.
1: హలో
3: సార్, నమస్తే సార్.
1: చెప్పండి, శ్రీ చక్ర కంటి ఆసుపత్రి వారి హలో డాక్టర్ కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మా పిల్లోనికి పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ళ వరకు చూపు కానొచ్చింది సార్. ఇప్పుడు 38 39 సార్.
2: సరే అండి.
3: అది కన్ను కానరాకుండా అయింది సార్.
2: ఎక్కడైనా డాక్టర్ తో చూపించారా అండి? ఏం సమస్య ఏమని చెప్పారా?
3: చూపించినట్ట ఇంటికాడ కూర్చొని ఇంటికాడ ఉన్నారు సార్ అన్ని పెట్టి.
2: అది కాదండి, కంట్లో ఏం సమస్య అని చెప్పారు?
3: అది పుట్టుకతోనే బ్యాలెన్స్ చేయడంతో కన్ను ఉండే సార్, ఒక కన్ను నల్ల గుడ్డే ఉండే, అది కానరాలే సార్.
2: ఓకే.
3: 25 ఏళ్ళ వరకు కానొచ్చింది సార్. అది ఇప్పుడు కనిపించలేదు.
2: సరే అండి, ఆ మనిషిని ఒకసారి కరెక్ట్ గా మెషిన్ లో చెక్ చేస్తే ఒక ఐడియా వస్తుంది, దేని వల్ల చూపు తగ్గింది, చూపును పోయిన చూపు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మా హాస్పిటల్ కి రండి, ఒకసారి చెక్ చేస్తాము. తీసుకురండి, చెక్ చేద్దాము. చెక్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని చెప్పేసి మీకు వివరంగా చెప్తాం.
1: మీరు ఎక్కడ? హలో,
3: పామిడి సార్, పామిడి కొత్తపల్లి సార్.
1: పామిడి కొత్తపల్లి నుంచి మీరు సప్తగిరి సర్కిల్ కి వస్తే అనంతపురం ఎందుకంటే ఫోన్ లో చెప్పే కుదరదు అది.
3: మీరు వెళ్ళి
1: డాక్టర్ దగ్గరకు వస్తే గినా బాగుంటుంది. సరే సరే, వచ్చి చూయించుకోండి మరి. నమస్తే, ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ప్రస్తుతం అనంతపురంలో అంటే ఎవరికి మార్పిడి చేశారో వారి వివరాలు ఏమైనా అందజేస్తారా?
2: ఇది గోప్యంగా ఉంటుందండి, ఎవరైనా

0: చెప్పండి విషయం సార్ హలో
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
1: సార్? కర్నూలు జిల్లా ఆస్పేట మండలం తంగడన్ గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నాము. డాక్టర్ గారు ఉన్నారు, కళ్ళ గురించి ఏమన్నా అడగట్లు అడగండి
1: సార్. నమస్కారం సార్.
2: నమస్తే అండి
1: సార్. నా వయసు 66 సార్. నాకు కండ్లు ఏమి సార్, దూరం మీద కనపడిస్తాయి, దగ్గర కనపడిస్తాయి, చిన్న చిన్న అన్ని కనపడిస్తున్నాయి సార్. నేను కొద్దిగా వెహికల్ మీద ఎక్కువ తిరుగుతుంటాను సార్.
2: ఓకే,
1: అది గ్లాస్ తీసుకోవాలంటే చెక్ చేసి తీసుకోవాలా సార్?
2: అంతే కదండి, కన్ను చెక్ చేసిన తర్వాత మీకు ఎటువంటి గ్లాస్ సెట్ అవుతుందని పెట్టాలి, మీకు ఎటువంటి గ్లాస్ పెట్టాలంటే కన్ను చెక్ చేస్తేనే ఒక ఐడియా వస్తుంది. దాని తగ్గట్టు గ్లాసెస్ పెట్టుకుంటే మీకు కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, కన్ను చూపు ఇంకొంచెం బెటర్గానే కనిపిస్తుంది.
0: హలో
1: సార్. సార్ కొద్దిగా కట్ కట్ అవుతుంది సార్.
0: పర్లేదు సార్, చెప్తున్నాడు వినండి ఫస్ట్, తర్వాత అది వినండి.
2: మీరు ఒకసారి కన్ను ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. కన్ను చెక్ చేసిన తర్వాతనే మీకు తగ్గట్టు అద్దాలు ఇస్తారు. డైరెక్ట్ గా జనరల్ గా అయితే అద్దాలు తీసుకోవడం మంచిది కాదు.
0: మీరు చెక్ చేసుకున్న తర్వాత అద్దాలు తీసుకోవాలండి అరుణాథ్ రెడ్డి గారు.
1: సరే సార్,
0: ఓకేనండి,
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే. డాక్టర్ గారు ఇప్పుడు అవయవదానం చేస్తామని రాసిస్తారు, రాసిచ్చిన తర్వాత అవయవదానం తీసుకోవడానికి వెళ్తారు, ఆల్రెడీ ఫార్మ్ ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా రుసుము చెల్లించాలంటారా?
2: ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఇది పూర్తిగా ఉచితం. చాలా మటుకు ఏవైతే ఆర్గనైజేషన్స్ సంస్థలు ఉంటాయో వారు అన్నీ ఉచితంగానే చేస్తారు. దీనికైతే ఎటువంటి డబ్బులు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
0: హలో
1: హలో,
0: నమస్తే చెప్పండి.
1: కేసేపల్లి సార్.
0: కేసేపల్లి నుంచి మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏమో చెప్పండి. మాట్లాడండి.
1: హలో సార్.
2: నమస్తే అండి.
1: నమస్తే సార్.
2: చెప్పండి.
1: చెప్పండి సార్.
0: చెప్పండి మీ సమస్య, తొందరగా టైం అయిపోతుంది. హలో,
2: ఓకే చెప్పండి.
1: కళ్ళు ఆపరేషన్ అయినాయి సార్.
2: సరే అండి.
1: ఇప్పుడు కుడికన్ను చూపు తగ్గింది, కొంచెం చుట్టలు చుట్టలు కనపడతాను సార్.
2: ఆపరేషన్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి?
1: ఆపరేషన్ చేసి కూడా ఒక 5 సంవత్సరాలు అవుతాం సార్.
2: ఓకే, మరి అద్దాలు ఏమైనా రాసిచ్చారా? అద్దాలు పెట్టుకుంటే బాగా కనిపిస్తుందా?
1: ఏ అద్దాలు పెట్టుకున్నా, అద్దాలు పెట్టుకోకుండా చూపు మాత్రం అట్లే ఉంటుంది సార్. దూరం చూపుకి వస్తుంటే ఏ వస్తువైనా చుట్టలు చుట్టలు కనపడుతుంది సార్.
2: సరే అండి, మీరు ఒకసారి హాస్పిటల్కి రండి, శ్రీచక్ర కంట ఆసుపత్రి. మీకు అసలు సమస్య ఏంటి, ఎంతవరకు ఉంది, ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుందా లేదా, ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి మీకు పూర్తి వివరాలు అందజేస్తాము. శ్రీచక్ర కంట ఆసుపత్రికి రండి ఒకసారి.
0: ఓకేనండి, ఓకే, ధన్యవాదాలు డాక్టర్ గారు. మరి మనకి సమయం కూడా అయిపోతుంది కాబట్టి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీరు ఈరోజు స్పాన్సర్ చేశారు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం అండి.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
3: మీరు ఇంతవరకు శ్రీచక్ర ఐ హాస్పిటల్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక.
4: శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వర్రావు సాకరే, డిఎన్బి ఆప్థాలమాలజీ, ఎఫ్సీఆర్ఎస్ వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569046893. శ్రీచక్ర కంటి ఆసుపత్రి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అనంతపురం. ఫాకో పద్ధతి ద్వారా శుక్లాలకు శస్త్రచికిత్స, నల్లగుడ్డు వ్యాధులకు చికిత్స, షుగర్ కలవారికి ప్రత్యేక కంటి పరీక్షలు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ చికిత్సలకై డాక్టర్ ఈశ్వర్రావు సాకరే, డిఎన్బి ఆప్థాలమాలజీ, ఎఫ్సీఆర్ఎస్ వారిని సంప్రదించండి. ప్రతి సోమవారం డాక్టర్ గారి ఓపి ఉచితం. ఫోన్ 7569046893.
3: సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నిషిత్ కుమార్. ద హెడ్లైన్స్: డెత్ టోల్ ఇన్ డెవస్టేటింగ్ నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ రైజెస్ టు 392, వైల్ 1,468 పీపుల్ రిమైన్ మిస్సింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్. Center steps up efforts to bring back Indians stranded in Nepal. World's largest financial inclusion initiative, Pradhan Mantri Jan Dhan Yojana.

0: 5 PM at Chembalandi. Chief Minister V.D. Sadeeshan will inaugurate the JND conference at 6:30 PM. A Chathaya Day feast will be held at Aravipuram Temple at noon. JND procession will be organized across the state this evening. Smithy M. Pallurithi, Akashvani News, Thiruvananthapuram.
1: Indian Grandmaster R. Pragyananda created history becoming the first Indian to win the Grand Chess Tour after staging a stunning comeback to defeat defending champion Fabiano Caruana 15-13 in the final at St. Louis in US last night. Pragyananda started the final day 6 points behind Caruana, but both rapid games to take the lead. He then held his ground in the 4 blitz games to seal a 15-13 victory, claimed $2 lakh first prize, and also secured a guaranteed spot in the next year's Grand Chess Tour. India's Vellavan Senthil Kumar stormed into the final of the PSA Budapest Squash Open after a thrilling 3-2 victory over compatriot Veer Chotarani in the semi-finals last night. Indian women's hockey team ended their FIH World Cup campaign with a historic 3-1 win over higher-ranked Germany in the fifth-place classification match at Amstelveen, Netherlands, yesterday. The India Meteorological Department has issued an orange color warning for heavy to very heavy rainfall along with thunderstorms and lightning over Odisha and Bihar today. The IMD has forecast heavy rainfall over Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh and Jharkhand during the day. Similar conditions are predicted over Andaman and Nicobar Islands, Andhra Pradesh, North Interior Karnataka, Odisha, Tamil Nadu, Puducherry, Karaikal and Uttarakhand during the same period. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Nishit. Nepal flood toll hits close to 400 as rescue work in top gear is the headline carried by all the leading dailies. Center steps up efforts to bring back Indians stranded in Nepal, says a report in the Asian Age. Prime Minister heads to Uzbekistan SEO summit. Key bilateral talks likely, says the top story in Hindustan Times. 4 Naga civilians killed in Manipur ambush, reports the Tribune. 18th BRICS summit set for 12th and 13th of September, says Ministry of External Affairs, according to the Statesman. IPO flood puts appetite to the test as 4.62 lakh crore pipeline bills, says a report in Financial Express. FPIs keep going in August in select picks, reports the Economic Times. And finally, wait for a US green card could stretch to 179 years, writes the Times of India. And with that, it's back to you, Nishit.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Death toll in devastating Nepal-Tibet flash floods rises to 392, while 1,468 people remain missing on both sides of the border. Center steps up efforts to bring back Indians stranded in Nepal. World's largest financial inclusion initiative, Pradhan Mantri Jan Dhan Yojana, completes 12 years today. Festival of Raksha Bandhan being celebrated across the country. 57-day-long annual Amarnath Yatra to conclude in Jammu and Kashmir. Finance Minister Nirmala Sitharaman to be on a 6-day visit to US beginning today. And Indian Grandmaster R. Pragyanandan creates history, becomes the first Indian to win Grand Chess Tour. For details of this stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
4: ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ 2047 స్వప్నం నెరవేరాలంటే దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత శారీరక మానసిక దృఢత్వంతో ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాలతో చిన్న వయసులోనే మనుషులు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, ఊపకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ యోగా, స్వదేశీ క్రీడలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కబడ్డీ, ఖోఖో, మల్లకంబ వంటి పురాతన క్రీడలు శరీరంలో సామర్థ్యం, వేగం, కండరాల బలాన్ని పెంచుతాయి. సహజ సిద్దమైన, ఖర్చులేని భారతీయ జీవన విధానం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి పరిపూర్ణ సమతుల్య జీవనానికి దోహదపడుతుందనే దార్శనికతతో శారీరక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతి ఒక్కరిని రోజూ ఏదో ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల మంత్రి

0: మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్, 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత్ భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కడోస్ ఆధా ఘంటా రోజ్ నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో, ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా గంటా రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్ల వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాలు వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాకథాన్, సండేస్ ఆన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి గణేష్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు విన్న పాట బంగారు గాజుల చిత్రం కోసం పే సుశీల పాడిన పాట అది.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యముంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకు అందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమం.

0: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
1: కార్యక్రమంలో తర్వాత వినండి అన్నవరం చిత్రం కోసం మనో గంగా పాడిన పాట.

0: మీరు విన్న పాట శివరామరాజు చిత్రం కోసం శంకర్ మహదేవన్ సుజాత పాడిన పాట. అది సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9 గంటలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: నమస్కారం. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
8: ప్రముఖ చారిత్రక ప్రదేశం కొండవేడు కోట రూపకం. రచన శ్రీ అనిల్ డానీ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ పి సంజయ్ గాంధీ.

0: ఆంధ్రదేశాన పేరెన్నికగన్న రాజులు, వారు స్థాపించిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని సజీవ సాక్ష్యాలుగా మన కళ్ల ముందే నిలబడి ఉన్నాయి. వాటి మౌనం వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కోటగోడల బురుజుల్లో వీరత్వం దాగి ఉంది. కూలిపోయిన శిథిలాల మధ్యలో తలెత్తుకుని నిలబడ్డ రాజప్రాసాదాల్లో దాగి ఉన్న చరిత్రని, అక్కడ విలసిల్లిన సంస్కృతి, సాంప్రదాయాన్ని, నాగరికతను మళ్లీ నేటి తరానికి వివరంగా చెబుతోంది శభాష్ ఆంధ్రప్రదేశ్.
1: చుట్టూ కొండల నడుమ మొత్తం 18 బురుజులతో పటిష్టమైన కోటగోడలు, రాతి గుమ్మాల తోరణాలతో కట్టబడి ఆంధ్రదేశంలో ఒక సుప్రసిద్ధ రాజ్యాన్ని ఏర్పరిచి 100 పరిపాలన సాగించిన రెడ్డిరాజుల కోట భావితరాలకు సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన రాజ్యం. గుంటూరుకి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీటి కోట గురించి ఈరోజు తెలుసుకుందాం.

కాకతీయ సామ్రాజ్య పతనం అనంతరం ఏర్పడిన రాజ్యాలలో కొండవీడు ఒకటి. రెడ్డిరాజులలో ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి ఈ రాజ్య స్థాపకుడు.

దాదాపు 95 ఏళ్లు కొనసాగిన ఈ రాజ్యాన్ని మొత్తం 6 రాజులు మాత్రమే పరిపాలన చేశారు. ఈ కోట చాలా విశాలమైనది. మొదట రెడ్డి రాజుల రాజధాని అద్దంకి, ఆ తరువాత కాలగమనంలో కోట కట్టడానికి అనువైన స్థలం చూసి నిర్మించి ఇక్కడికి రాజధానిని మార్చారు. కందుకూరు, రాజమహేంద్రవరం, కోరుకొండ ప్రాంతాలు కూడా రెడ్డి రాజుల పాలన కిందే చాలా కాలం నడిచాయి. వాటికి కూడా ఇదే కొండవీడు కేంద్రంగానే పాలన నడిచింది.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి.
1: తగ్గింటే తగ్గి

0: కొండవీడు ఒక గిరిదుర్గం. దీని అర్థం కొండలలో నిర్మించిన నగరము లేదా నివాసయోగ్యమైన ప్రదేశం. దీనిని 1353 ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసి అప్పటికే రెడ్డిరాజుల రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి అద్దంకిలో రాజధానిని 1325 ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ 1350 నాటికి అతని రాజ్యపాలన అంతమవగా అతని కుమారుడైన అన్నపోతారెడ్డి 1353 కొండవీడు నగరాన్ని పూర్తి చేసి కొండవీడు దుర్గాన్ని శత్రు దుర్భేద్యంగా ఏర్పాటు చేసుకొని అద్దంకి నుంచి కొండవీడుకు రాజధానిని మార్చాడు. సో ఈ కొండవీడుకు రాజధానిని మార్చిన తర్వాత అన్నపోతారెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అతని తరువాత అతని సోదరుడు అనవేమారెడ్డి, ఇతడు ధర్మవేమన అని పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఇతని రాజ్యం దశ దిశలా వ్యాపించింది. అనవేమారెడ్డి రాజ్యం శ్రీశైలం నుంచి సముద్రం వరకు, అటు నెల్లూరు నుంచి ఒరిస్సా వరకు కూడా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సో ఈ అనవేమారెడ్డి తరువాత రాజ్యానికి వచ్చిన వాడు కుమారగిరిరెడ్డి. కుమారగిరిరెడ్డి కాలంలో రాజ్యం ఇంకా విస్తృతి పొంది ఒరిస్సా వరకు కూడా విశాలమైన భూభాగము, ఒక రకంగా చెప్పాలంటే సామ్రాజ్యంగా రూపాంతరం చెంది. కుమారగిరి తరువాత అతని బంధువు, సమీప బంధువు పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. పెదకోమటి వేమారెడ్డి తోటి ఈ కొండవీటి సామ్రాజ్యం యొక్క కీర్తి ప్రతిష్టలు దాదాపు మసగబారిపోయినాయి అని చెప్పాలి. తరువాత అతని కుమారుడు రాచవేమారెడ్డి 4 సంవత్సరాలే పరిపాలించాడు. అతనితోటి ఈ రాజ్యం అంతమైపోద్ది.
1: కొండవీడు కోట చాలా విశాలమైనది. ఈ కోట నిర్మాణం అంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిందని చెప్పాలి. కోటలన్నీ కొండల మీదనే ఉంటాయన్న నానుడి నిజం చేస్తూ కొండవీడు కూడా కొండల మధ్యలోనే కట్టారు. మూడు కొండల నడుమ 18 బురుజుల మధ్యలో ఒక మహాసామ్రాజ్యమై విరసిల్లిన చరిత్రని తనలో దాచుకుంది ఈ కొండవీటి కోట. పదండి, లోపలికి వెళ్లి ఆనాటి రాజ్య అవశేషాలు ఎన్ని ఇంకా మన కళ్ల ముందు అలనాటి విశేషాలు చెబుతున్నాయో తెలుసుకుందాం. అందమైన మలుపులున్న ఘాట్ రోడ్ ప్రయాణం తర్వాత మనకి ముందుగా కోట లోపలికి పోవడానికి ముఖద్వారం వస్తుంది. అధునాతనంగా నిర్మించిన ఈ ద్వారం దాటగానే శిథిలమైపోయిన చారిత్రాత్మక గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనపడుతుంది. నిర్మాణ పరంగా చాలా పెద్దగా ఉన్నా ఈ కోటలో చాలా భాగం దండయాత్రలో నాశనం కాబడి మిగిలిన భాగం అడవి చేత కప్పబడిపోయింది. దూరంగా పక్కనున్న కొండ మీద అక్కడక్కడా మిగిలిన బురుజులు, అలాగే శిథిలమైన భవనాలు మాత్రమే ముగిసిపోయిన చరిత్రకు తార్కాణంగా ఉన్నాయి.

కొండవీడు కోట అభివృద్ధి కమిటీని గుంటూరులో 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో మేము కొండవీడు కోట అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి నేను కన్వీనర్గా ఉంటూ ఈ కొండవీడు కోట అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలని నిర్విరామంగా నిరంతరంగా గత 16-17 సంవత్సరాల నుంచి సాగిస్తూ ఉన్నాం. ఇక్కడ కొండవీడు కోట అనేది గిరిదుర్గం. సాధారణంగా దుర్గాలు 4 రకాలు, గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము. ఈ కొండవీడు కోట అనేది గిరిదుర్గం. ఈ దుర్గం ఎక్కటానికి సందర్శకులు చూడటానికి కొంత కష్టపడేవాళ్ళు. సో ఈ కష్టాన్ని మనం ఎలానైనా రూపుమాపి సందర్శకులకు వాళ్ళు వచ్చి ఈజీగా చూసే మార్గాన్ని మనం ఎలానైనా సాధించాలనే పట్టుదలతోటి గత 17-18 సంవత్సరాల నుంచి మనం ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్లో ఉండటం వలన ఘాట్ రోడ్ నిర్మాణం

చాలా కాలం పట్టింది. 2010లో మనం భారత ప్రభుత్వం నుంచి ఈ అటవీ మార్గంలో ఘాట్ రోడ్ నిర్మాణానికి మనం కొన్ని పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. దాంతోటే ఇవి ఈవేళ ఘాట్ రోడ్ నిర్మాణం మనం ఏర్పాటు చేసుకోవటం

రెడ్డి రాజుల కాలంలోనే ఆట వెలది పద్యాలని ఈటగా చేసి సమాజాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిన వేమన మంటపం ఇక్కడే ఉంది.

0: తన అసామాన్య నాట్య కౌశలంతో ఈ సామ్రాజ్యాన్ని పాలించిన వసంతరాయుల్ని ప్రేమించిన ప్రేయసి లకుమా మందిరం ఇక్కడే మనకు కనపడుతుంది. తెలుగు సాహిత్యంలో మేలిమి వజ్రాల్లాంటి హరవిలాసం, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం వంటి రచనలు చేసిన కవి శ్రీనాథుడు రెడ్డిరాజుల కాలంలో కొండవీటి విద్యాధికారిగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, వసంతోత్సవాలతో విరసిల్లిన రాజ్యంగా చరిత్ర పుటల్లో ఈ రాజ్యం నిలబడిపోయింది. రెడ్డిరాజుల తరువాత ఇక్కడ నుంచి నవాబులు పరిపాలన సాగించారు. వారి కాలానికి గుర్తుగా మసీదు, అలాగే వంటశాల, వజ్రాల గుట్ట, జైలు ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కోట మీద నీటి అవసరాలకు 3 చెరువులున్నాయి. వాటిల్లో వెదుళ్ల చెరువు ఈనాటికి ఎండిపోకుండా నీటితో నిండి ఉంది. పుట్టలమ్మ చెరువు, అంకాళమ్మ చెరువు మిగతా 2 చెరువులు. ఇవి కోట నీటి అవసరాలకు, కోట బయట ప్రాంతాల వారి నీటి అవసరాలకు వాడేవారు.
1: కొండవీడు కోటలో అతి ముఖ్యమైనది 3 చెరువులు, పుట్టలమ్మ చెరువు, ముచ్చాలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు. ఈ 3 కూడా సూపర్లను ఎంతగానో, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి. వీటితో పాటు నేతికొట్టు. ఈ నేతికొట్టు చూడటానికి చిన్నదైనా చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు.
0: ఇంకా ఈ కోట మీద నెమలి బురుజు, కత్తుల బావి, ఆలయం లోపల బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలున్నాయి.

0: ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు చూడడానికి ఇక్కడికి చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు.
1: రియల్లీ వండర్ఫుల్ ప్లేస్ అండి, హిస్టారికల్ ప్లేస్. అసలు 350 ఇయర్స్ అబో నుంచే ఉన్నదంటే, ఇక్కడ దగ్గరలో వెన్నముద్ద బాలకృష్ణుడు టెంపుల్ ఉంటుందండి, అది కూడా చాలా మంచిగా చూడవలసిన ప్లేస్ అది. ఇదైతే అసలు మనం ఒకరోజు చూసేది ఏం కాదు, మనం నెల రోజులు చూడాలన్నట్టు ఉంది. 18 బురుజులు అంటే అసలు ఎక్కడ ఏముందో కూడా ఏం తెలియట్లేదండి. అందరూ చూడదగ్గ ప్లేస్ అసలు. మన ఇండియాలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తాం, కానీ మన ఇండియా లోకల్గా ఉన్న ఇలాంటి వీటిలో కొంచెం గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చి దీన్ని కొంచెం పర్యాటక ప్రదేశంగా మారిస్తే మాత్రం చూడవలసిన ప్లేస్ అండి. మంచి సైట్ సీయింగ్ ప్లేస్ అండి ఇది.
0: గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు.
2: మంచి హిస్టారికల్ ప్లేస్, బాగుంది, మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, యూత్ చాలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. అంటే ఏమీ లేదు, అంటే చూడడానికి రాక్స్ లా ఉంది, కానీ మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, చాలా తెలియని చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ ట్రెక్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, మాన్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కనిపించట్లేదు డైరెక్ట్గా, లోపల లోపలికి వెళ్తున్న కొద్దీ ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది. 18 బురుజుల దాకా ఉన్నాయన్నారు. ఒక రోజులో అవన్నీ చూడలేము, కానీ వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.
0: ఈ చుట్టుపక్కల చాలా చాలా నిర్మాణాలు ఉన్నాయని శాసనాల ద్వారా తెలిసినా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ అలా దొరికిన కొన్ని అవశేషాల్ని కొండవీడు కోట అభివృద్ధి కమిటీగా కొంతమంది వ్యక్తులు కలిసి కోటకి వెళ్లే దారిలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో ప్రోలయ వేమారెడ్డి ఊహాచిత్ర విగ్రహం, కోట మేనేచర్, ఆ కాలం నాటి కత్తులు చారిత్రాత్మక సాక్ష్యాలుగా భద్రపరిచారు.

శ్రీశైలం సంస్థలు ఒకటైన కొండవీడు రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనల మ్యూజియం 2016లో భూమి పూజ చేసి 2020 కల్లా పూర్తి చేసి ఇక్కడ రాజుల చరిత్ర, పూర్వకాలం జరిగిన తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తము 9 కోట్ల దాకంది. అందరూ దాతలు సహకరించి శ్రీశైల సత్రం వారు సహకారంతో నడుపుతున్నాం.

0: కొండవీడు రాష్ట్రంలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రమే కాకుండా ఒక గొప్ప చారిత్రక ప్రదేశంగా రూపుదిద్దుకుందాం అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలా రూపుదిద్దుకోవాలని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ తరఫున మేము ఆశిస్తూ ఉన్నాం.
1: మీరు ఇంతవరకు ప్రముఖ చారిత్రక ప్రదేశం కొండవీడు కోట రూపకం విన్నారు. రచన శ్రీ అనిల్ డానీ, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ పి సంజయ్ గాంధీ.
2: మౌనంగానే ఆనాటి చరిత్ర విశేషాలని ఈనాడు చెప్పినట్టుంది కదూ. మన చరిత్ర గురించి తెలుసుకోవడం మనకు గర్వకారణం. అదే సెబాష్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజునందిని, రమేష్లో, దజయ్లో, ఆదిత్యలో, కిరణ్, జాన్విక, విస్తృతిలో, లక్ష్మీ ప్రసన్నాథ, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారత్ మరియు భారతి వీరందరి కోసం, మనుషుల్లో దేవుడి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: భువనగిరి విద్యానగర్ నుంచి కోరుతున్న శ్రోతలు మొహమ్మద్ బురాహనుద్దీన్, యోషాఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజనా,

మధుసూదన్ రెడ్డి. వీరంతా కోరుతున్న పాట ఈడు జోడుచుతన కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం పెండియాల.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: కార్యక్రమంలో తర్వాత వినండి. లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట ఇలవేల్పు చిత్రం కోసం జిక్కి పాడిన పాటను కోరుతున్నారు. వీరంతా అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి కోరుతున్నారు. వీరందరి కోరికపై ఇలవేల్పు చిత్రం నుంచి జిక్కి పాడిన పాట.

తర్వాత వినండి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనేపల్లి గ్రామం నుంచి రామన్న, రమణారెడ్డి, సుబ్రత్నమ్మ, పద్మావతి, సాలెప్ప వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట జీవనరాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, ఓబులమ్మ, భారతి, పద్మావతి, లక్ష్మీదేవి, రామంజనమ్మ, వరాలు, రత్నమ్మ, అచ్చమ్మ వీరందరి కోరికపై జీవనరాగం చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో చివరిగా వినండి, అంతులేని కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా బృందం పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరందరి కోరికపై అంతులేని కథ చిత్రం నుంచి ఈ పాట

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మంగళవాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా. వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాంకలమ్మా.

అభిలాష కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రేమత దీవించవచ్చనమా.
1: ఇప్పుడు వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: आजादी के पर्व पर मैं एक योजना को बहुत तेज आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास आया हूं. एक प्रधानमंत्री जनधन योजना, इस प्रधानमंत्री जनधन योजना के माध्यम

0: हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं। आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है। ये स्थिति हमें बदलनी है। देश की आर्थिक संसाधन गरीब के काम आए इसकी शुरुआत यहीं से होती है, यही तो है जो खिड़की खोलता है। और इसलिए प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा।
1: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7% అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7 రెట్లు పెరిగింది. ప్రజలు తమ జన్ధన్ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే కాకుండా పొదుపు కోసం కూడా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జన్ధన్ యోజన ద్వారా ఆర్థిక సార్వజనీనతకు మరో ముఖ్యమైన అంశం, ప్రతి ఖాతాదారుడికి ఉచిత రూపే డెబిట్ కార్డు అందించడం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ను సామాన్య ప్రజలకు చేరువ చేశాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే కార్డులు జారీ అయ్యాయి. రూపే కార్డులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలు, యూపీఐ వంటి డిజిటల్ సాంకేతికతలు విస్తరించడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2,338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పీఓఎస్, ఈ కామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18లో 67 కోట్లుగా ఉండగా 2024-25లో 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
2: प्रधानमंत्री जन धन योजना लॉन्च की गई थी. इस योजना ने गांव और गरीब के आर्थिक सशक्तिकरण के साथ ही रोजगार निर्माण में भी बहुत बड़ी भूमिका निभाई है. पहले देश में बहुत बड़ी संख्या में लोगों के पास बैंक खाता ही नहीं था, बेचारों ने बैंक का दरवाजा नहीं देखा था. लेकिन जनधन योजना के कारण 50 करोड़ से ज्यादा नए बैंक खाते खोल चुके हैं.
1: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి

జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలుండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డీబీటీ పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు. ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైనా దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సీడీఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీనత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన

0: రెండు సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 2,67,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ది దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. హట్టి రిసాలా ఈ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అసలు ఇదేంటి ఈ పండుగ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇంతకీ ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టారా లేదా చూద్దాం. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, కానీ ఆన్సర్ ఎక్కడా? హాయ్ తేజు గారు అంటూ నాకు మెసేజ్ కరెక్ట్ గా వచ్చింది. బెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. హాయ్ అండి. ఓకే, తర్వాత చల్లపందిరామ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. సో మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయి రేఖ, మోనిక మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ తో. నేను బాగున్నాను, థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్ తో నెక్స్ట్ మెసేజ్ సీతారామాంజనేయులు గారు, కళ్ళం సీతారామాంజనేయులు గారు తమ్మవరం గ్రామం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహంకాళి రాజేశ్వరి గారు పొదులి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కెవి రమణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ప్రసాదం పాడలో ఉన్న అంటూ ఓకే, ఎవరంటే లెమల్లపాడ నుంచి భాను గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ బట్ ఆన్సర్ చేశారు కానీ రాంగ్ అండి. సో ఇదన్నమాట ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇంకా వస్తున్నాయి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి, హట్టి రిసాల పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?

మహారాష్ట్ర అనమాట. సో హోలీ తర్వాత రోజు ధూళివందనం అని చెప్పేసి జరుపుకుంటారు. ఆ ధూళివందనం సందర్భంగా ఒక చారిత్రాత్మక ఊరేగింపు కూడా నిర్వహిస్తారనమాట. ఇది ఒక 138 సంవత్సరాల ఒక పురాతన చారిత్రక సాంప్రదాయం అనమాట. సో అక్కడ వాళ్ళు ఫాలో

ఉపయోగిస్తారు. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఏంటి ఇంత పెద్ద పేరు చెప్తేస్తోంది తేజు అనుకుంటున్నారా? మనం సింపుల్ గా ICAR అని చెప్పి చదువుతాం ఇంగ్లీష్ లో, చిన్న షార్ట్ ఫామ్ లో అయితే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. మరి దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. సో విన్నారు కదా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ICAR. సో ఇది ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: MorningFM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతా. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
8: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
8: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
7: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
8: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
7: బంగారం ధర తగ్గితే
8: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
9: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి.

0: అంటే సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో ఉంది అదనమాట సంగతి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చెప్తాను. రాజశేఖర్ గారు, మేడం నేను క్వశ్చన్ వినలేదండి అంటున్నారా? బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు రాజశేఖర్ రాజు గారు. సరే, ఇప్పుడు ఆ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ అడగబోయేదైనా వినేసి పంపించండి మెసేజ్. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ ఒకటి జరిగిందనమాట రీసెంట్ గా. మరి అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది కూడా. సో ఆ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. మరి దాని పేరేంటి? విన్నారు కదా, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ అనమాట. మరి అది సక్సెస్ఫుల్ గా జరిగింది రీసెంట్ గా, మరి దాని పేరేంటి? చాలా ఈజీ పేరు, అండ్ ఒక పురాణాలలో మనం వినే ఉంటాం ఈ పేరుని. ఇంకా మీకు క్లూ కూడా ఇచ్చేసాను. సో వినర్ కాబట్టి ఆన్సర్ ఏంటో, ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. నా సామి రంగ సినిమా నుంచి వినేసాం నాగార్జున గారి పాట. ఇక మనమైతే హర్వీలులో ఉన్నాం కదా, నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఒక క్వశ్చన్ అయితే అడిగాను మిమ్మల్ని నేను, చాలా ఈజీ క్వశ్చన్. భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఒక భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ రీసెంట్ గా జరిగింది, అది సక్సెస్ కూడా అయింది. మరి దాని పేరేంటి అని అడిగాను కదా, మరి చూద్దాం ఆశిస్ ఎవరు పంపించారు. ఎవరేదో రాకెట్లని అదని ఇదని చాలానే పెడుతున్నారు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయా లేదా? నందిపేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ పంపించారండి, కానీ ఆన్సర్ ఎక్కడ రాలేదు. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ వచ్చింది, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జయరామ్ గారు పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, ఆన్సర్ గగన్య అని అంటున్నారా? కాదండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో కె సురేంద్రనాథ్, కార్తిక్ అండ్ చైత్ర జర్సుగూడ ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావాలి, కరెక్ట్ ఆన్సర్. సారీ, కరెక్ట్ ఆన్సర్ కాదు, బ్రహ్మోస్ అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపెంట శ్రీశైలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల మండలం, కానీ రాంగ్ అండి. కెవి రమణమూర్తి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సిగ్నల్ లేనందువలన వినలేకపోయాను, మరొకసారి వినిపించండి. ఓకే, నేను రిపీట్ చేశాను, మీరు విన్నారా? మరి ఒక మెసేజ్ అయితే వచ్చింది, మీ పేరు పెట్టలేదు కానీ ఓకే. అనంతపూర్ నుంచి ఇమ్మాంబి గారు, వలీబాషా గారు, అక్తర్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. తర్వాత మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కానీ రాంగ్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. తేజు మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదు, మీరే చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఓకే, చెల్ల పందిరామారి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పెట్టారు. విక్రమ్ 1 అంటున్నారా? కొంతమంది విక్రమ్ 1 అని, రాకెట్ V2 అని, ఇక ఇలా చాలా కష్టపడుతున్నారు మొత్తానికి ఆన్సర్ పెట్టడానికి. కానీ ఇవేవి కాదు, చాలా ఈజియెస్ట్. అండ్ నేను ఒక క్లూ కూడా ఇచ్చాను, పురాణాలకు సంబంధించిన పేరు, రెండే రెండు అక్షరాలు. ఇంకా నేను చెప్పాలంటే ఎస్, కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ పంపించారు. సో పృథ్వీ గారా? కాదు, పృథ్వీ అని పెడుతున్నారా? ఎవరంటే పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు గారు, కానీ కాదండి, కుస. సో భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ అంటారు దీన్ని. సో ఫస్ట్ లాంగ్ రేంజ్ మిసైల్, షార్ట్ ఫామ్ లో ఎల్ఆర్ఎం అని కూడా పిలవచ్చు, కుసా ఎల్ఆర్ఎం లాంగ్ రేంజ్ మిసైల్. మరి ఇది రీసెంట్ గా సక్సెస్ఫుల్ గా టెస్ట్ అయితే జరిగింది. సో దీని పేరేంటి అంటే కుసా. నేను పురాణాల్లో పేరు అని అన్నాను అంటే

లవకుశ. సో మనం పేర్లు వింటూ ఉంటాం, కుశ అదనమాట విషయం. ఓకే దెన్, సో ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కానీ 10:48 అలా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడతో మనం హరివిల్లుకి అలా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఇంకా మెసేజ్లు కూడా వస్తున్నాయి, చూద్దాం. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వల్లిక గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఓకే దెన్, సో ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో మళ్ళీ కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ఆధునిక యుద్దాల్లో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు.

అమరావతి సంస్కృతం నినాదంతో సంస్కృత సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. గుంటూరులో నిర్వహించిన సంస్కృత సప్తాహం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్యులకు చేరువచేయడమే లక్ష్యమని తెలిపారు. శ్రవణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఉదయం ఘనంగా జరిగింది. శ్రవణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభం కాగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన ప్రాభుణ్యతను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ పథకం ఎందరికో శుద్ధ జలాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద 2019 వరకు రక్షిత మంచినీటిని అందించింది. ఈ పథకాన్ని జల్ జీవన్ మిషన్ గా మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకం కింద ప్రకాశం జిల్లాకు

లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మీరు కలిపితే ఇంకో పాట స్ఫూర్తి ఇస్తుంది. ఓ పాట తమిళ కలిస్తే ఓ పాట ఆనందం ఇస్తుంది. ఓ పాట మనసుకి అట్టుకుంటే ఇంకో పాట. ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు మీకు తీసుకొచ్చింది. ఎన్నో కార్యక్రమాలు మీకు సిద్ధిస్తున్నాయి.

0: Hi, hello, namaste, assalamualaikum. Well, my dear friends, with a touch and just with a matter, Akashavani Vijayawada, with a Bharati FM 1.3. These are the same name of Mimalandami Arun Shanku Sambi with Hachisano, Mimi Anwar. My connection must touch is at now, in at my program Sambi, one by one. Studio was a Manchester, but a couple of people are, I didn't share it with you, Arun Shanku, a couple of people. My FM, no, never get to the day. సినిమా కబుర్లు అంటూ మీకోసం సినిమా వార్తల్ని విశేషాన్ని అన్నిటినీ తీసుకొచ్చేశాను. వాటిని మీతో పంచుకుంటాను ఈ సమయంలో. మరి ముందుగా మీకోసం కనుక ఒక మంచి సౌండ్ ఎంపిక చేశాను ఫ్రమ్ ది మూవీ రాజకీయ నుంచి అంటూ ఎంజాయ్ చేస్తానండి. స్టార్ట్ చేయండి నాది భారతీయ ఫ్రమ్ 1.3.
1: Oh!

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతా.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆశ్రయం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. బేసికల్ గా భయ్య, మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా వైపు చాలా గట్టిగానే తిరిగి చూస్తున్నారు భయ్య. ఆ సినిమా ఏంటి అంటే మన పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ రాబోతున్నటువంటి చిత్రం గురించి. మరి ఈ మూవీ గురించి అంతలా ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమైన విషయం అయితే బాగా హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్. మరి అందులోనూ ఒక కొత్త గెటప్లో కనిపించబోతున్నారట. అది కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక ఆల్రెడీ మూవీ టీం అంతా ప్లాన్ చేస్తున్నారట. దాని గురించి ఏమాత్రం బయటకు రాకుండా ఉండే ప్రయత్నాలు చాలా గట్టిగా బలంగానే చేస్తున్నారట. మరి ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, ఆ స్టోరీకి తగ్గట్టు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ని ఏ రకంగా మోల్డ్ చేయబోతున్నారు అనేది మనం వెండి తెర మీద చూసి ఆనందిద్దాం. ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి భయ్య, వస్తేనే కదా చక్కగా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ దేవరా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. మరుపు నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీ మాత్రమే కాదండి, పక్క ఇండస్ట్రీలు కూడా తొంగి తొంగి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మీద బజ్ ఆ రేంజ్లో ఉంది. బేసికల్గా మన ప్రభాస్ అన్న మూవీ వచ్చిందంటేనే మామూలుగా ఉంటుంది మొత్తం అంతా. అలాంటిది ఆయనకి సందీప్ రెడ్డి వంగ గారు కూడా కాస్త యాడ్ అయ్యి స్పిరిట్ని కలిపితే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్ దీనిని స్పిరిట్ మూవీలో చూపించబోతున్నారట ఈ కాంబినేషన్. సో మరి ఈ కాంబినేషన్ రాబోతున్న ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ బీభత్సమైనటువంటి టాక్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమబద్ధమో పక్కన పెడితే ఇప్పుడైతే నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఆల్మోస్ట్ మన ఫిల్మ్ సర్కిల్స్లో చాలా బలంగా వినపడుతున్న టాక్. అది ఏమిటి అంటే, ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక ఎపిసోడ్ కోసం ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ తీసుకుని నేరేషన్ చెప్పించబోతున్నారు అనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. ఇది కనుక నిజమైతే భయ్యా, ఆ స్టార్ హీరో ఎవరా అని చెప్పి బీభత్సంగా రూమర్స్ జరుగుతున్నాయి, కానీ ఎవరైనా పర్లేదు భయ్యా, సినిమాకి ఆల్రెడీ బజ్ క్రియేట్ అయి ఉంది. ఇది మరింత బజ్ని పెంచే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉండే

అవకాశం ఉంది. చూద్దాం ఎంత తొందరగా సినిమా కంప్లీట్ అయిపోయి ఎంత తొందరగా వెండి తెర మీద వస్తే అంత తొందరగా చూసి మనం ఆనందిద్దాం. మనం ఉన్నది అందుకే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సినిమా కబుర్లలో. వృషభ ఈ సినిమా టైటిల్తో హీరో నాగ చైతన్య గారు మరియు డైరెక్టర్ చందు మునిటి గారి కాంబినేషన్లో ఒక సరికొత్త చిత్రం అయితే కనుక రూపుదిద్దుకోబోతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే కనుక సగం జరిగింది, మిగతా సగానికి కూడా ఒక భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. ఆల్రెడీ కాంబినేషన్ అంటేనే ఒక మంచి హిట్ పేరు. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ కాంబినేషన్లో వచ్చిన మూవీస్. బట్ ఇప్పుడు ఈ మూవీ వృషభ కోసం మాత్రం ఈ మూవీ సరికొత్తగా ఒక స్పిరిచువల్ స్టోరీ లైన్తో, ఇంతవరకు మనం ఎన్నడూ చూడని గ్రాఫిక్స్తో ఈ మూవీని తెరకెక్కించడానికి చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్. సో మరి ఇటువంటి స్పిరిచువల్ టచ్ ఉన్న మూవీ అంటే బేసిక్గానే మన చందు మోనేటి గారు

చాలా బాగా తీస్తారు ఇటువంటి లైన్ని. ఇక ఇట్లాంటి లైన్ అందితే వృషభ అంటూ ఆ టైటిల్లోనే ఏదో కాస్త మంచి బజ్ వినబడుతుంది. చూద్దాం, ఈ సినిమా చాలా బాగా తీసి మీరు అనుకుంటున్న గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఒక సంచలనాన్ని క్రియేట్ చేయదని కోరుకుందాం. మరిప్పుడైతే మీకోసం సవ్యసాచిమో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 11:45.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ఆనందం మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటిషో చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో

0: గురించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కానీ ఈ ఊరేంటో భయ్యా, చాలా ప్రత్యేకమైన ఊరు. ఎందుకంటే కౌంట్ చేసి చెప్పండి, కరెక్ట్గా 446 ఉన్నాయో లేదో. ఎందుకంటే మనం ఏమైనా చూడకుండా మర్చిపోతాం కదా, అంతా దూరం వెళ్ళి చూడకపోతే ఎట్టా, మరి డబ్బులు వేస్ట్ అయిపోవు. అదనమాట సంగతి. ఈలోపు మీరు దింగు ఆలోచిస్తుండండి, ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తానో, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని శాస్త్రి స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం, నగరంలోని శాస్త్రి వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమాపేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమాపేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ కూడా

ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392 పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్టాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్టపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్దిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్ముకశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3 తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తోంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చెడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్

0: క్రూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరు తాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మనలో భయ చాలా మందికి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనుకొని ఏదో వాళ్ల హ్యాపీనెస్ కోసం మొహమాటానికి కాస్త ఒక చిన్న స్మైల్ ఇచ్చి అందవుతాం. ఇది కూడా ఒకందుకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే అలా నవ్వినప్పుడు మన మెదడుకి మనం హ్యాపీగా ఉన్నాము అనే సంకేతాలు వెళ్తాయట. అవి అలా అందడం వల్ల మన మూడును కూడా అవి కాస్త హ్యాపీగా ఉంచుతుందట. ఇదేదో కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది కదా. మనం చేసే పనులు ఒక్కొక్కసారి మనకి మంచిని చేస్తాయంటే కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ అంటుందన్నమాట. అదే విషయం మరి ఇప్పుడైతే మీకోసం శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ అభివృద్ధి భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటావు. భయ్యా, కొన్ని కొన్ని జీవులు జంతువులు ఉంటాయి భయ్యా, వీటిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అరే రేవి ఎంత అదృష్ట జాతకులా అని. ఇలా నాకెందుకు అనిపించిందో మీకు చెప్తాను భయ్యా. ఈ పాండాలు ఉన్నాయి చూశారు, ఈ పాండాలు ఇవి జన్మత చాలా అదృష్టవంతురాలు భయ్యా ఇవన్నీ. ఎందుకంటే దేవుడు వీటికి ఒక మంచి వరాన్ని ఇచ్చేశాడు. అదేంటంటే వీటికి నిద్ర వచ్చిందనుకోండి, ఆ నిద్ర రావడమే ఆలస్యం. అది చెట్ట పొట్ట పొదల ఎండ వాన అబ్బే, అసలు ప్రకృతితోనూ ఏదో సంబంధం లేదు భయ్యా. వాటికి కావాల్సిన మంచి నిద్ర, నిద్రకు కాదేది అనర్హం అంటే ఇవి. అందుకే చక్కగా తింటాయి, చక్కగా బొజ్జుంటాయి. అదృష్ట జాతకులు అంటారు వీటినే. అదనమాట సంగతి. మరి ఎంత మంచి

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత చొరవగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను పునర్నిర్వచిస్తూనే ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు ఎంపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ ఉదయం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఫిట్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రధానమంత్రి కౌశల్ యోజన విజయవంతంగా అమలవుతోంది. పీఎంకేవీవైలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్, రిటైల్ సేల్స్ అసోసియేషన్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాఫీ, టీ సెంటర్లు వంటి చిన్న తరహా వ్యాపారాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచి కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నేటివ్ అరకు కాఫీ, ఛాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈ సంస్థలు ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో 5 చొప్పున మొత్తం 140 ఏర్పాటు చేసేందుకు సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వరల్డ్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేస్తుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూసుకుంటే 13:06, అనగా 1:06. మరి ఈ టైంలో మనమంతా దీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ దీరా ప్రోగ్రామ్ని. చాలా మంది మహిళలు వారి స్కిన్ కోసం అనేక చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత స్కిన్ గ్లో పెంచుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ మరియు దాంట్లో కొద్దిగా శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి ఒక 10 నిమిషాల నుంచి 1/4 గంటలోపు ఉంచి తీసేసి కాస్త చల్లటి వాటితో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి చాలా మంచి గ్లో వస్తుందట. మరి ఎన్నో చిట్కాలు పాటించాము, ఇది కూడా కాస్త మనకి ఇంట్లో ఉండే న్యాచురలే కదా, ట్రై చేస్తే బాగుంటే మంచిదే కదా. ఇది మహిళలకు మాత్రమే కాదండోయ్, అబ్బాయిలకు కూడా పనిచేస్తుందట. చూడండి మరి ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అదనమాట సంగతి, ఇప్పుడైతే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదయ రామ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Baby, you are so beautiful, no, okay, until let's just chill. Ni kallalo ne undi munta kallu, ni vallave ee vampulona vela.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలుగొండ నిర్వాసితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
4: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించినటువంటి 5.3

0: కిలోమీటర్ల సీసీ వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేశాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: అభివృద్ధికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 4 కోట్ల 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పీవీఎన్ మాధవ్ సూచిస్తూ,
1: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి NTR సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
10: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
11: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
12: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
13: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
12: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
11: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అటు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర కార్యక్రమంలో. మరి నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్న బ్యూటీ టిప్ ఏమిటి అంటే, చాలా మంది మహిళల్లో హెయిర్ బాగా డ్రై అయిపోయి కుదుళ్ళు కాస్త వీక్గా ఉంటాయి. అటువంటి వారు కాస్త వేపాకుల పేస్ట్లో కొంచెం అలోవెరా పేస్ట్ను కూడా కలిపి కుదుళ్ళకు పట్టిస్తే ఈ సమస్య నుంచి కాస్త త్వరగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందట. మన సింపుల్ రెమెడీస్ కదా ఇవి, మనకి ఇంట్లో ఉండే కదా, కొంచెం అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందేమో, ట్రై చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం శ్రీనివాస కళ్యాణ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ వచ్చింది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: FM 101.3.

బ్లాంక చెక్కు పెట్టేస్తే బ్లాంకు చెక్కు లక్కు కొద్ది దక్కేరా స్టెప్ మీద స్టెప్పు ఎక్కడికింక తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, సో మరి చాలా మందిలో వారి స్కిన్ కాస్త చాలా డల్గా ఉందని, పేలవంగా ఉందని, స్కిన్ స్ట్రక్చర్ బాగలేదని చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం మన ఆహారం కూడా అయి ఉండవచ్చు. సో చాలా మంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు, అంటే బాగా డీప్ ఫ్రై చేసిన, రోస్ట్ చేసినవి, అట్లాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాస్త పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా కాస్త బాగా ఆయిల్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం తీసుకునే ఆహారంలో మంచి సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. సో అప్పుడప్పుడన్నా కాస్త స్కిన్ మనం పట్టించుకుందాం, ఎందుకంటే బాగా ఎలివేట్ అయ్యేది ఫేసే కదా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు న్యూస్ ఇంగ్లీష్ వింటారు.
1: ఆకాశవాణి, ఐఎమ్ అనుజా కుమార్ విత్ ద మిడ్డే న్యూస్.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోలో సమయం చూస్తే 2:32 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నాదైన ప్రశ్నలకు మీదైన సమాధానాలు పంపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ గా సాగే ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి ఈ ప్రోగ్రామ్ లో మీకు తెలిసిన సమాధానం పంపించాలి అనుకుంటే గనక మీ వాట్సాప్ నంబర్ నుంచి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జతపరిచి 0866-24-14 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ కదా. ఇక వచ్చేస్తుంది ఫస్ట్ క్వశ్చన్. దీనికి కాళ్ళు ఉండవు కానీ పరిగెడుతూనే ఉంటుంది, చేతులుండవు కానీ బాగా గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దీనికి కాళ్ళు లేవు గాని పరిగెడుతుంది, చేతులు ఉండవు గాని గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866-24-14 కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? కాళ్ళు లేవు గాని పరిగెడుతుంది, చేతులు లేవు గాని గట్టిగానే చరుస్తుంది, ఏమిటిది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కళ్యాణి చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, మైదుకూర్ జఫర్ సంగరీస్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, ఇది కాస్త దగ్గర దగ్గరగా ఉందని ఎగ్జాక్ట్ అయితే కాదు. నెక్స్ట్ జయరాం 10 ఫుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం అంటున్నారు, వలైకుం అస్సలాం అండి, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, రాంగ్ ఆన్సర్. జైనుద్దీన్ గారు స్నేహభావన జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఆన్సర్ ఏం లేదు. కలమందరపాడు గ్రామం నుండి కాశీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రేడియో వింటున్న శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు, బట్ మన క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు ఇందులో. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెట్రోల్ నుంచి, రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు, కుసుమంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటూ పంపించేస్తారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెట్రోల్ నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు అండి, గుడుగులు మించులు అంటున్నారు, ఏమో సార్ అర్థం కాలేదు. నెక్స్ట్ జలపతుల బుచ్చయ్య చౌదరి గారు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, తరాలపల్లి గ్రామం కాజీపేట నుంచి,

రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్ పంపించేశారు రైట్ ఆన్సర్. ఓకే, ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే గాలి, ఎయిర్. అవునండి, దీనికి చేతులు ఉండవు కానీ మన వీపుకి తగులుతూ ఉంటుంది కదా, కాళ్ళు ఉండవు కానీ ఇది పరిగెడుతూ ఉంటుంది కదా, ఎందుకంటే గాలి ఒక చోట ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. ఓకే, మరిక నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం బలే తీయగా ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఒక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం తీపిగా ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటికం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాకొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వంకర టింకర కాకరకాయ తింటే మాత్రం వెల తీయగా ఉండను, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, హాయ్ అండి, మైథుకూర్ జాఫర్ అండి, నా దృష్టిలో మాత్రం అది చెరుకుగడ అనుకుంటున్నా అంటున్నారు. కాదు మాస్టారు. నెక్స్ట్, కోనేరు విష్ణు హెప్పనగర్ నుంచి పంపించేశారు విజయవాడ సీమ చింతకాయ లేక సీమ తుమ్మకాయ, రెండూ కాదండి. పెడన జోగానందలో కాలని చెప్పాలి.

గారు రైట్ ఆన్సర్. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి కజ్జికాయ అంటూ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడ్ర నుంచి రైట్ ఆన్సర్. భయ్యా ఒక పాట వినిపించిన భయ్యా అంటున్నారు. ఓకే, చిత్రగ్రామం నుంచి నల్గొండ తమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, బట్ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్జీ అంటున్నారు రైట్ ఆన్సర్. రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కలమందల పాడు గ్రామం నుండి కాశీ ముత్తజావలి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రేడియో వింటున్న అందరి శ్రోతలందరికీ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, నెక్స్ట్ భయ్యా కజ్జికాయ కానీ లేదంటే సో అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. తదుపరి ఎమ్మగనూరు నుంచి పంపించేశారు రాణి అండ్ అనుష రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జీనిద్దీన్ స్నేహ భాను జీనిద్దీన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెరుపోదుల బుచ్చయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్కారం సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు దాసరపాలెం నుండి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యుడు రైట్ ఆన్సర్. పొటాటో అంటున్నారు గెడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి పంపించేశారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు రాంగ్ ఆన్సర్. మైదుకూర్ జాఫర్ ఇప్పుడు అర్థమైందండి అది ఏంటి అనేది అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. ఎం కొండారెడ్డి సుద్దవటం నుంచి పంపించేశారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే జిలేబీ అండి. అవునండి, జిలేబీ. జిలేబీని కాస్త వంకర టింకరగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా అలాగే ఉంటుంది కదా. అదన్నమాట సంగతి. మరి మంచి క్వశ్చన్కి మంచి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మరి మీకోసం అయితే ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత న్యూస్ వస్తుంది, ఆ తర్వాత మరొక ప్రశ్నతో మీ ముందుంటాను. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి ద్వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని

పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రెండేళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్ కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గలంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్టానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3. మనము నామ్ సందడే సందడిలో. మరి నెక్స్ట్ మీకోసం మరొక ప్రశ్న వచ్చేస్తున్నది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపలంతా మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, చూడ్డానికి ఇదొక చిన్న కోట, దాని చుట్టూ కప్పేసి ఉంటుంది ఈ కోట, లోపల మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 1.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సండే సండేలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? ఇది ఒక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపల మాత్రం అమృతమే దాగుంటుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు ఏం పంపచేర్చుదాం? ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇందాక ప్రశ్న కూడా ఐటమ్స్ పంపించేశారు అండి. అండ్ నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కజ్జికాయ అంటూ. ఇందాక ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ అది. విజయ పరమేశ్ కుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ ఇందాక ప్రశ్నకి. శాంతినగర్ నుంచి ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి వలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించారు చిత్రాల నుంచి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనందలో కాలనీ చప్పాలరాజు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తేనె తట్టు అంటూ పంపించేశారు నస్రిన్ నజీర్ ఫ్రం కర్నూలు నుంచి. నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ సారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్.

హైదరాబాద్ నుంచి దేవసేన, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పేట నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పేట నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద అనుకో ఫ్యామిలీ, ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ అంటున్నారు గులాబ్ జామున్ అనుకుంటున్నాను సార్ అంటూ. గులాబ్ జామున్ చాలా బాగుంటుందండి, బట్ మన ప్రశ్నకైతే సమాధానం ఇది కాదు. నెక్స్ట్, గనకలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు, గులాబ్ జామున్ గానీ రసగుల్లా గానీ అంటున్నారు. రెండు బాగుంటాయండి, ఏదైతే ఏ ఉంది, రెండు లాగించడమే గన్నెదరావు ఆన్సర్. అయ్యన్వర్ సార్ అంటున్నారు గడ్డ వంకాయ గారు బందర్పల్లి నుంచి, రైట్ ఆన్సర్తో సూపర్ సాంగ్స్ అంటూ. నెక్స్ట్, శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాణి అనూష ఎమ్మిగనారు నుంచి, పుట్ట గొడుగులు అంటూ. కాదండి అన్వర్జీ, మీ ప్రశ్నకి మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి, ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించేశారు, పేరు లేదు ఇక్కడ కాకపోతే. నెక్స్ట్, మురహరి యశోద జానకి గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గనకలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పంపించారు, ఈసారి రైట్ ఆన్సర్. ఒక ప్రశ్నకి ఒకసారి అండి జవాబు. నెక్స్ట్, కలమందలపాడు నుండి కాశీముత్తు జావలి, పనస పండు అంటూ. పనస పండు బాగుంటుంది కానీ బట్ మన ప్రశ్నకి సమాధానం అది కాదండి, అదన్నమాట సంగతి. దాసరపల్లి నుంచి శివదాస్ రెడ్డి పంపించేశారు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, ఇది ఒక చిన్న కోట ఉంటుందని చెప్పాను కదండి, లోపల చుట్టూ కోట ఉంటుందన్నాను కదా, లోపల అమృతం ఉంటుందన్నాం కదా, అదే కొబ్బరికాయ. అమృతం లాంటి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి లోపల, అది విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పైన నుంచి ఎంత పడినా గానీ, ఎంత పైన నుంచి పడినా గానీ దీనికి దెబ్బే తగలదు, అసలు పగలను కూడా పగలదు, ఏమిటది ప్రశ్న మరొకసారి. ఎంత పైన నుంచి కిందకి జారి పడినా గానీ దీనికి దెబ్బే తగలదు, అది ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తు ఉన్నదా? ఎంత పైనుంచి పడినా కానీ దీనికి అసలు దెబ్బే తగలదు, ఎందుకని, ఏమిటిది అని. దానికి గానీ మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటున్నారు దాసరపాలెం నుండి పోలుదాసు, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజోల నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫన సత్యశ్రీ యూకే నుంచి అంటూ. రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి. రైట్ ఆన్సర్. శ్రీను ఫ్రం ఖమ్మంపాడు నుంచి. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి. రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి శ్రీనివాస్ గన్నవరం పిడుగు అంటూ. కాదండి. నెక్స్ట్, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ పంపించేశారు నసీరిన్ అన్ నజీర్. రైట్ ఆన్సర్. ఎం మురహరి యశోదాన్ కో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి, పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. సాయి శ్రీషా తిరుపతి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కుస్మ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనూష ఎమ్మిగనూరు నుంచి. రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక గాలిపటం అంటూ. కాదండి. బి మధు

0: ప్రసాద్ ఫ్యామిలీ పంపించేశారు తలంపాడు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ ఇందులో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉందండి. నెక్స్ట్ జాన్ సంఫరం విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకు ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్, రైట్ ఆన్సర్. మార్కాపూర్ నుంచి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ కు ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడర నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ అండ్ సంతోష్, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య అబ్బయ్యా అంటూ పంపు చేశారు రైట్ ఆన్సర్ ని. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. మహమ్మద్ జయంతి స్నేహభాను జయంతి గారు, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రెండ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే వాన చినుకలు. వాన చినుకలు ఎంత పైనుంచి పడినా కానీ కింద పడితే పగలదు, ఐ మీన్ అవి దెబ్బ తగలదు కదండి. ఇంకొకటి బాల్ అని కూడా పంపించేశారు. బాల్లో కూడా కొన్ని బాల్స్ కి తగిలితే, కొన్ని బాల్స్ మనకు తగిలితే దెబ్బ తగులుతుంది, దానికి కూడా కాస్త ఉంటుంది కదా అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న, పాపం దీనికి కాళ్ళున్నాయి కానీ నడవలేదండి, కాళ్ళున్నాయి కానీ పరిగెట్లేదండి, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243414 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఈ ప్రశ్న సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అరే

ఇలా దుట్టు దుట్టు తాటి తమాయి తోడు స్విట్జర్లాండింగ్.

0: లక్ష్మి, నన్ను ఎవరైనా పిలిచారా?
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తుందా? దీనికి కాళ్ళుంటాయి గానీ నడవదు, పరిగెట్టదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచో చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. పెడల జోగనందరావు కాళ్ళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కనకరాఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి టైలర్ మస్తాన్ ఫలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడల నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీమతి జావలి రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్ కి మా ఆన్సర్ అంటున్నారు కర్నూలు నుంచి నసిరిన్ అండ్ నజీర్ రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్. హంపపురం నుంచి నాగభూషణ్ వగ్గి శివయ్య చిరంజీవి రైట్ ఆన్సర్. పాలంపోల యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గన్నవరం శ్రీనివాస్ రైట్ ఆన్సర్. జయరాం పదిపుట్ల బయలు పాకాల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనూష ఎమ్మిగ్నూర్ నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మకు ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా నుంచి మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్. గర్ల్స్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మంచం లేదా కుర్చీ, అదన్నమాట సంగతి. ఇక నెక్స్ట్ మీకు సరిపోతున్నాం మరొక చివరి ప్రశ్న. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు జవాబు తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రశ్న అడిగాను కదా, నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ నుంచి రైట్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పాపిడి అంటూ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫాతిమా రాంగ్ ఆన్సర్, పెడన జోగంధ్రకాల నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రం పెడన నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ టైలర్ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, నల్గొండ నుంచి దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, తదుపరి స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ గౌరీ తిరుపతి నుంచి పాపిటి అంటూ రాంగ్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ అండ్ కో ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పాలంపోలయ యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రం కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా, నెక్స్ట్ కనకరా ఫ్రం పేట నుంచి రైట్ ఆన్సర్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ హెడ్ పాపిట అంటూ రాంగ్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్, జైరామ్ పాకాల మండలం నుంచి దారం అంటూ రాంగ్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాసరెడ్డి, ఎఫ్ఎం సర్దార్ రేడియో మూలలి రైట్ ఆన్సర్, రాణి అనూష ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్, పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్, ఎం ముర్హిర యశోద జానకి గారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మీ అండ్ కో ఫ్యామిలీ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్, రాజోల నుంచి జయన్ గారు ఈరోజు సూపర్ ప్రశ్నలు సార్ అంటూ రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే బ్లాక్ బోర్డ్ మరియు చాక్ పేస్ లేదా పలక బలపం ఏదన్నా కానీ, అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ సందరే సందరి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి కనేనైతే కనుక ఈనాటి సందరే సందరికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అభివృద్ధి భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 తేదీ వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్స విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులను అందించాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన వి ప్రసన్న వెంకటేష్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు

జారీ చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,90,000 డోసులు రాష్టానికి పంపించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేపాల్లో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పరాపు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లా ఇడ్పుగలుగు చెందిన అట్లూరు శశికుమార్, నిమ్మగడ్డ రాజలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల పాటు రాష్టంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలి.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూసుకుంటే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినిమా సెలబ్రిటీ వారు నటించినటువంటి చిత్రాల నుంచి గీతాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అలా ఈరోజు మనం

0: వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పట్టణం వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ముందుగా మీకోసం గురు మరియు బాడీ గార్డ్ ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.
1: రాకపోతే మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పేతల్లా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి, ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా, సాగండి ఓగండి, మీ సావు మీరు సాగండి రా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: FM 101.3.

పనులకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి. అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం

వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు, అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది, లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుకున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుల్లుబారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది, ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి, ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియం ని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్లు 70 ఏళ్లు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి
చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే, మనము

0: సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు కారులోని, అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్ లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 5:01.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

లేపాక్షి కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం ధర్మవరం నుండి రాఘవేంద్ర, మానస, పల్లవి, శ్రావణి, జ్ఞానద, భాస్కర్, వసంత, రమాదేవి, శ్రీనివాసమూర్తి, ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట ఆడపడుచు చిత్రం నుండి పి. సుశీల పాడుతున్న దాశరథి గీతానికి సంగీతం టి. చలపతిరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు

0: ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: విన్న పాట జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆ పాటకు సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరి కోసం ఆ పాట శ్రోతలు వింటున్నారు. లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800.

0: 2233.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తర్వాత ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిన్ని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతో కోరుతున్న పాట మాస్ చిత్రం నుండి. మను రవివర్మ పాడుతున్న సాహితీ సాహిత్యానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: విన్న పాట కానిస్టేబుల్ కూతురు చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన ఆ పాటకు రచన ఆత్రేయ, సంగీతం ఆర్ గోవర్ధన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరి కోసం ఆ పాట.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పిడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా

0: ఐసిఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: లేపాక్షిక కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్సీ నుండి భారత్ లాల్, పరదేశీ భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాహ్న్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద, శివనారాయణ, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్. వీరంతో కోరుతున్న పాట బంగారు కలలు చిత్రం నుండి వి. రామకృష్ణ, పి. సుశీల పాడుతున్న ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడమా?

లేపాక్ష కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట తేనె మనసులో చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద్ గౌడ్, కె మధుసూధన్ రెడ్డి, మహమ్మద్ బాబా, అంజనా వీరందరి కోసం ఆ పాట. శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం

0: యువవాణి కార్యక్రమంలో గీతికా గానం కుమారి ఎన్వీఎస్ గీతికాతో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి.
1: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు పెద్దలు. కృషి పట్టుదల కలిసి లక్ష్య మార్గంలో ప్రయాణింపచేసి తుదిమెట్టు ఎక్కి విజయకేతనం ఎగరేసేందుకు దోహదపడుతుంది. ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులను గమనించి కొంతమంది అయితే పిల్లల్ని ఉత్సాహపరుస్తున్నారు. వాళ్లను వాళ్ళ అభిరుచి

రుచి మేరకు నడిచేటట్లు చేయడంలో బాసటగా నిలుస్తున్నారని చెప్పాలి. మరికొందరైతే మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి యాక్టర్ అవ్వాలి, ఇంకా ఇంజనీర్ అవ్వాలి, ఇలాగా వాళ్ళ ఆశలని వీళ్ళపై ఆపాదించి వీళ్లలో వాళ్ళని చూసుకోవాలని కుతూహలపడి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని చెప్పాలి. మరి పిల్లలేం చేస్తారు పాపం, వారి మాట కాదనలేక వీరి మాట అవుననలేక ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో అర్థం కాక సతమతమవుతున్నారు. కానీ యువత తల్లిదండ్రులను సైతం ఒప్పించి మెప్పించి వారికి ఇష్టమైన ప్రొఫెషన్లో ఆరితేరి మరి నిష్ణాతులైతే ఆహా, ఆ జీవితమే ధన్యం.

ఇంత అంకిత భావంతో ఆలపిస్తున్న ఈ అమృత గానం ఎక్కడిది, ఎవరిది? అదే అదే, మీరు ఆలోచిస్తున్నారు, మరి నేను ఆలోచించడం కాదు. నేనైతే ఏం చేశాను, ఆ గాయనీమణిని ఎవరు ఏమిటి అని మీకు పరిచయం చేద్దామన్న ఒక భావంతో మరి ఇక్కడికే పిలిపించాం. అందుకే ఆ గానం అక్కడి నుంచే వస్తుంది.

0: ఇంతకీ ఈ గాయనిమణి ఎవరు, పేరేమిటో, ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో, భవిష్యత్తు ఏమిటో, ఇవన్నీ కూడా మన యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓకే శ్రోతలు, మరి మీకందరికీ నమస్కారం. ఈనాటి మన గాయనిమణి ఎన్బిఎస్ గీతిక. హాయ్ గీతిక.
1: హాయ్ మేడం.
0: ఓకే, ఎన్బిఎస్ అంటే ఏమిటి?
1: నరసింగోలు భవ్యశ్రీ గీతిక మేడం.
0: ఓహో, ఇంత పెద్ద పేరు, షార్ట్ ఫామ్లో ఎన్బిఎస్. ఓకే గీతిక, మరి మీరు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారా?
1: నేర్చుకుంటున్నాను మేడం.
0: ఎవరి దగ్గర, అలాగే ఎంత కాలం నుంచి నేర్చుకుంటున్నారు, మరి ప్రాక్టీస్ ఎలా చేస్తారు, ఆ విషయాలు ముందు చెప్పండి.
1: మా గురుగారి పేరు శ్రీ పోపూరు గౌరీనాథ్ గారు. నేను ఇప్పుడు ప్రజెంట్ గౌరీనాథ్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ శ్రీ కేఎస్ గోవిందరాజన్ గారి దగ్గర నేర్చుకుంటూ ఉండేదాన్ని మేడం. అంటే నేను నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుండి సంగీతం నేర్చుకుంటూ ఉన్నాను. బట్ రైట్ ట్రాక్లో అంటే మంచి గురువుల దగ్గర పడింది మటుకు కొంచెం ఒక 5 ఇయర్స్ నుండి అని చెప్పాలి. శ్రీ కేఎస్ గోవిందరాజన్ గారు నాకు అంటే మెలకు ఫస్ట్ మెలకువలు నేర్పించారు. తర్వాత ఇప్పుడు శ్రీ పోపూరు గౌరీనాథ్ గారి దగ్గర ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను మేడం. అలా కాకుండా ఇంకా వయలిన్ కూడా నేర్చుకుంటున్నాను మేడం. 3 ఇయర్స్ నుండి
0: వయలిన్
1: శ్రీ గండూరు శ్రీనివాసమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నాను మేడం. వయలిన్ మొన్న ఈ మధ్యనే రీసెంట్ గా సర్టిఫికేట్ ఎగ్జామ్ కూడా రాశాను. ఓకల్లో డిప్లొమా అయిపోయింది, కర్ణాటక సంగీత ఓకల్లో డిప్లొమా అయిపోయింది, సర్టిఫికేట్ అయిపోయింది. డిప్లొమాకి రాయాలి మేడం. ఇంకా
0: 4 ఇయర్స్ కోర్స్ అయింది,
1: 4 ఇయర్స్
0: కోర్స్
1: అవును మేడం. అంటే నేను రోజు ఎంత టైం దొరికితే అంత టైంలో ప్రాక్టీస్ చేస్తాను మేడం. అంటే కాలేజ్ నుంచి వచ్చాక.
0: ఆగాగు గీతిక, మరి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, అన్నమయ్య కీర్తనలు ఛానల్స్లో పాడాలి, గాయనిమణిగా సెటిల్ అవ్వాలి, ఇలా పలు రకాల ఆలోచనలు ఉన్న నీకు అసలు మ్యూజిక్ నేర్చుకోవాలన్న స్ఫూర్తి ఎలా కలిగింది? ఇంట్లో ఎవరైనా పాడతారా ఏమిటి?
1: ఇంట్లో పాడరు కానీ అమ్మకి నాన్నకి చాలా ఇంట్రెస్ట్ మేడం ఇటువైపు. అంటే ఈ ట్రాక్లో తీసుకువెళ్ళాలని నన్ను మా చెల్లెల్ని మా అమ్మకి నాన్నకి బాగా ఇంట్రెస్ట్ మేడం. సో వాళ్ళు చిన్నప్పటి నుండి నన్ను చేర్పించారు, చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ ఉన్నాను వాళ్ళని. అంటే యాక్చువల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ద్వారానే ఇంత నేర్చుకున్నానని చెప్పాలి.
0: మరి ఇందాకలే నేను చెప్పాను, మన ఇంట్రెస్ట్ వేరు, తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ వేరు. ఇదేమన్నా మనకి ఆపాదించినట్టుగా అనిపించిందా నీకు, లేదా నీకు కూడా ఇంట్రెస్ట్?
1: అంటే ఫస్ట్ లో ఉండేది కాదు, తర్వాత అంటే దాని అనుభవించడం మొదలు పెట్టాక
0: అంటే ఉండేది కాదన్నప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉండేది? వద్దు నాకు క్లాస్, నేను వెళ్ళను అని
1: చెప్పి వెళ్ళను అని చెప్పలేదు, కానీ నేర్చుకుంటూ ఉండేదాన్ని మేడం. నేర్చుకుంటూ అలా నేర్చుకుని కొంచెం ఏజ్ వచ్చాక నాకే తెలిసింది, నాకే ఇంకా
0: అభిరుచి కలిగి
1: ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను.
0: అవును, మరి కరెక్టే కదా, ఫస్ట్ మనకి వాళ్ళు చెప్పగలిగితే ఆ ఇంట్రెస్ట్ తర్వాత మనకి తెలుస్తుంది కదా. ఓకే, మరి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి మరి క్లాసికల్ మ్యూజిక్ అంటే? అందులో ఏమైనా సాధించాలన్నా కూడా అటు వయలును మళ్ళీ ఇటు ఓకలు, ఈ రెండు సాధించాలి, రెండు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ వదిలేసామో ఆ తర్వాత ఒక్క ముక్క కూడా పాడలేం, ఒక ముక్క కూడా వాయించలేం కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, కాబట్టి అభ్యాసం కోసు విద్య కాబట్టి. మరి ఈ అభ్యాస వేళలు అంటే చదువుకుంటున్నావు కదా, ఏం చదువుతున్నావు?
1: బీఎస్సీ సెకండ్ ఇయర్కి వచ్చాను మేడం.
0: బీఎస్సీ సెకండ్ ఇయర్, మరి ఆ చదువు మరి ఈ సంగీతం వీటి మధ్య మనకి వేరే ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి, ఇన్నింటినీ సయోధ్య ఎలా చేయగలుగుతున్నావు టైం మేనేజ్మెంట్?
1: అంటే కాలేజ్ నుంచి వచ్చాక క్లాస్కి వెళ్తాను మేడం. రోజు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, క్లాస్ ఉన్నప్పుడు క్లాస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. క్లాస్ లేనప్పుడు ఆ క్లాస్ జరిగే టైంలో నేను ఇంట్లో సాధన చేస్తాను మేడం.
0: క్లాస్ లేనప్పుడు
1: అలా వయలిన్ రోజు ఉంటుంది మేడం, వయలిన్ క్లాస్. ఓకల్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్ అలా ఉంటుంది. మిగతా టైంలో హాఫ్ డేనే కాలేజ్, ఇంకా ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను.
0: నేను చాలా మందిని చూశాను వయలిన్ లేదా వీణ సబ్సిడరీ తీసుకొని నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓకల్ సైడ్ పడిపోతుంది, లేదు వయలిన్ సైడ్ పడిపోతుంది. అంటే రెండింటికి జస్టిఫికేషన్ అనేది ఒకే స్థాయిలో మనం చేయలేం కొంత కదా. మరి ఈ విషయంలో మరి గీతిక వోకలిస్ట్ అవ్వాలా, వయలినిస్ట్ అవ్వాలా, చదువులో మరి నిష్ణాతురాలైపోయి అటెళ్ళిపోవాలా, ఇవన్నీ మర్చిపోవాలా, ఏమిటి మరి?
1: అంటే వయలినిస్ట్గా అంటే వోకల్గా పాడితే వయలిన్ వెనక పడిపోవాలని ఏం లేదు మేడం. యాక్చువల్లీ వోకల్ నేర్చుకుంటే అంటే వయలిన్లో నేర్చుకున్న వచ్చే నాలెడ్జ్ అంతా వోకల్కి ఉపయోగపడుతుంది. అంటే వయలినిస్ట్కి కొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఆ నాలెడ్జ్ నేర్చుకుంటే అది మొత్తం ఇక్కడ మనం పాడడంలో అప్లై చేసి. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ సరిగ్గా పాడలేని వాళ్ళే వయలిన్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు అంటారు. బట్ నేనంటాను అవి నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలము అంటాను మేడం. సో అందుకని అంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళకి
0: నాలెడ్జ్ చాలా ఎక్కువ అవసరం.

0: అవసరం కావాలి కూడా,
1: ఎక్కువ ఉంటుంది కూడా.
0: సో నేను అన్నాను ఆ నాలెడ్జ్ అంతా యూజ్ చేసుకుని నేను ఇంకా బాగా పాడడంలో యూజ్ చేస్తానని చెప్పి నా ఇంట్రెస్ట్ తో, నా పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేరాను.
1: బాగుంది ఈ పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ ఉంది, ఎందుకంటే వయలిన్లో నేర్చుకున్న ఆ మెళకువలు, ఆ సున్నితం లేదా బృకాలు లేదా స్ఫురితాలు అవన్నీ కూడా మళ్ళీ ఓకల్లో కూడా పలిగించగలిగి తెలుసుకుంటే కనుక మెళకువలు చాలా వచ్చినట్టే. కరెక్ట్ కరెక్ట్. ఓకే గీతగా, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఛానల్స్లో పాడుతున్నట్టున్నావు కదా, అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది, ఎవరికి అసలు స్ఫురించింది వెళ్ళాలి మనం కూడా, మరి ఎలాగా దారి కల్పించబడింది?
0: నా తోటి వాళ్ళు ఇలా ఛానల్స్ లో పాడడం చూసి మా అమ్మకి నాన్న కూడా ఇంట్రెస్ట్ కలిగింది మేడం, నన్ను కూడా పంపించాలని. సో అలాగా న్యూస్ పేపర్స్, టీవీలు, వాటిలో ఛానల్స్ లో చూసాక ఇలా ఆడిషన్స్ పలానా చోట జరుగుతాయని చెప్పి అనగానే ఫస్ట్ తీసుకువెళ్లారు. అంటే ఫస్ట్ చిన్నప్పుడు వెళ్ళగానే అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు మేడం, అసలు అంటే సెలెక్ట్ ఫస్ట్ రౌండ్ కూడా, ఇనిషియల్ రౌండ్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా తర్వాత కొంచెం ఇంకా 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే అప్పుడు సెలెక్ట్ అయ్యాను మేడం. సెలెక్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ స్టేట్ వైడ్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయ్యాను. ఇంకా తర్వాత ఛానల్లోకి ఎంటర్ అయిపోయాను, అంటే ఆ ఛానల్లో ఫైనలిస్ట్ అయ్యాను మేడం. ఇప్పుడు ఆ టీవీ సిరీస్ లో ఫైనలిస్ట్ అయ్యాను. అది ఏంటంటే అది జస్ట్ అది మొత్తం క్లాసికల్ కి పూర్తిగా భిన్నం అనమాట, అది మొత్తం సినిమా మ్యూజిక్.
1: ఓహో, సినిమా మ్యూజిక్. అవును, ఇక్కడ ఒక చిన్న పాయింట్, మామూలుగా సినిమా సంగీతం పాడేవాళ్ళు క్లాసికల్ పాడలేరు ఒక స్టేజ్ లో, అలాగే క్లాసికల్ పాడిన వాళ్ళేమో లైట్ మ్యూజిక్ పాడలేరు, లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళేమో క్లాసికల్ పాడలేదు, ఎందుకంటే ఆ గమకాలు అవి వచ్చేస్తాయి దాంట్లోకి. అందుకని ఇన్నింటికి మధ్య మరి అటు సినిమా సంగీతం ఇటు క్లాసికల్ మ్యూజిక్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు, అంటే దేనికదే న్యాయం కల్పించారు కదా?
0: అంటే ప్రాక్టీస్ మేడం, అంటే ఫస్ట్ క్లాసికల్లో ఉన్నప్పుడు మొత్తం మైండ్ అంతా ట్యూన్ చేసుకొని ఇప్పుడు అలాగే పాడాలి, గమకాలతో పాడాలి అని అనుకుంటే దానికి న్యాయం చేయగలం మేడం. సినిమా మ్యూజిక్ అంటే అది అలా ఒకసారి అంటే అక్కడ దాంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు అర్థమైపోతుంది మేడం, ఇక్కడ కొంచెం ఆ గమకాలు తగ్గించాలి, దీనికి సినిమా పాటకి న్యాయం చేయాలంటే కొంచెం కొన్ని టైప్స్ ఆఫ్ గమకాలు అవసరం లేదు అని అనిపించి ప్రాక్టీస్ చేశాను మేడం. చేశాక ఇంకా అలా పాడంగా అలవాటైంది.
1: ఓకే, మరి వినికిడి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, మనం ప్రాక్టీస్ చేసే దానికంటే కూడా పదింతలు వినడం అనేది కూడా అవసరం కదా. మరి ఈ విషయంలో నీకు అభిమాన్ అంటే చాలా అభిమానిస్తాం కదా ఒక సింగర్ని, కానీ వాళ్ళలాగా మనం వెళ్ళాలి అని కానీ ఒక రోల్ మోడల్ కానీ ఎవరు ఏమిటి?
0: నాకు రోల్ మోడల్ అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మేడం.
1: ఓకే,
0: ఆవిడ పాడిన చాలా వింటాను, ఆవిడ స్టైల్, ఆవిడ యూనిక్ స్టైల్ అదంతా బాగా నచ్చుతుంది. అంటే ఆవిడంత కాకపోయినా కొంచెం ఆవిడ నుంచి కొంచెం నేర్చుకోవాలని ఆవిడ వింటూ ఉంటాను మేడం.
1: ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వింటాను, వింటూ ఉంటారు. ఓకే, మరి గీతిక, మరి క్లాస్ రూమ్లో మామూలుగా కొంత టైం దొరుకుతుంది, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు క్లాసెస్ లేనప్పుడు, క్లాస్ రూమ్లో మిగతా పిల్లలకు కూడా మీరు గీతిక బాగా పాడుతుంది ఛానల్స్లో పాడుతుంది, అన్ని రకాల పాటలు పాడుతుంది, ఒక్క పాట పాడవా అని అడిగిన సందర్భం, మరి అలా కాలేజ్ డేస్లో పార్టిసిపేషను అలాగే ప్రైజెస్, మరి ఈ విషయం గురించి చెప్పు.
0: అంటే కాలేజ్లో అయితే ఇప్పుడున్న జనరేషన్కి క్లాసికల్ మ్యూజిక్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను కాలేజ్లో లీజర్ టైంలో వాళ్ళందరూ సినిమా పాటలు పాడమని అడుగుతారు, అంటే ఆ సినిమా పాట పాడు, ఈ సినిమా పాట పాడు, ఎప్పుడు దేవుడి పాటలు పాడతావా అని అనే మైండ్ సెట్తో ఉంటారు. సో వాళ్ళ కోసమని వాళ్ళేమో ఇన్సిస్ట్ చేస్తుంటారు ఎప్పుడు అది పాడు ఇది పాడు అని, అంటే ఖాళీగా ఉండనివ్వరు. సో వాళ్ళ కోసమని కొన్ని పాటలు కూడా నేర్చుకున్నాను మేడం, అంటే వాళ్ళు అడిగినప్పుడు పాడదామని కొన్ని నేర్చుకున్నాను. అలా క్లాస్లో పాడతాను. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ పాడమన్నప్పుడు, అంటే అక్కడ ఉండే జనాల్ని బట్టి, కొంచెం పెద్దవాళ్ళు అయితే దేవుడి పాటలు, కొంచెం యంగ్స్టర్స్ అయితే వాళ్ళకి నచ్చే పాటలు, మరి కొంచెం విద్వాంసులు అలా వస్తే వాళ్ళ కోసం క్లాసికల్ సాంగ్స్ అలా పాడుతూ ఉంటాను మేడం. అంటే పాడడం అయితే ఎక్కడికైనా వెళ్తే పాడమని కాబట్టి గ్యారంటీ అడుగుతారు, అంటే అక్కడ ఉండే వాళ్ళని బట్టి.
1: వోకల్కి ఉండే ఒక సౌలభ్యత ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేసుకోవడం, మన పక్కన ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళడం అవి లేవు కదా, ఎవరైనా ఎక్కడ అడిగినా పాడుకోవచ్చు కదా. ఓకే, అందుకే అహా అందుకే ఓహో, ఎందుకో ఎందుకో ఇంత తొందర, అంటే ఏంటి ఇంటర్వ్యూ ముగించాలని తొందరద్దు, ఇప్పుడు సినిమా పాట నేను కూడా అడుగుతున్నాను మా కోసం మన శ్రోతల కోసం, సినిమా పాట మరి గీతిక ఏ టైప్లో ప్రజెంట్ చేస్తుందో వినాలని ఉంది.
0: తుషార శీతల సరోవరానా

0: ఓకే గీతిక, సూపర్, చాలా బాగా పాడం. ఏంటంటే క్లాసికల్ క్లాసికలే, లైట్ లైటే, ఫోక్ ఫోకే, అట్ ద సేమ్ టైం సినిమా పాట సినిమా పాటే కదా. ఓకే చాలా బాగుంది. మరి ఇన్నింటికి మధ్య అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్తో మరి ఆడిషన్స్కి వాటికి వెళ్తున్నాం, ఎవరు ఎస్కార్ట్ చేస్తారు?
1: అంటే మా అమ్మ నాన్న ఇద్దరు ఎంప్లాయీస్ మేడం. సో అంటే వాళ్ళు ఫస్ట్
0: నాన్నగారి పేరు, అమ్మగారి పేరు చెప్తే సంతోషం కదా.
1: అమ్మగారి పేరు అన్నపూర్ణ, మా నాన్నగారి పేరు అంజనీ కుమార్. నాన్న ఎల్ఐసిలో ఎంప్లాయీ, అమ్మ వచ్చేసి యూనియన్ బ్యాంక్ లో ఎంప్లాయీ.
0: మరి ఇంత బిజీగా ఉన్న వాళ్ళ షెడ్యూల్ నీకోసం కేటాయించాలంటే ఎలా?
1: అంటే కొన్ని రోజులు అంటే ఒక 10 డేస్ షెడ్యూల్ అనుకోండి, ఒక 5 డేస్ అమ్మ, ఒక 5 డేస్ నాన్న, అలా వస్తారు,
0: అలా షేర్ చేసుకుంటారు. ఓకే మరి ఇన్నిటికీ మధ్య తల్లిదండ్రులు ఒప్పించుకున్న, మనం ఒప్పుకున్న, గురువులకు కూడా ఒప్పుకోవాలి కదా. నీకు పాడే స్టాండర్డ్ ఉంది, నువ్వు వెళ్ళు, ఇప్పుడే వద్దు, కొంతకాలం ఆగు, ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి, ఇలాంటి సజెషన్స్ వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా గురువులు కాదన్నప్పుడు మనం వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు. మరి నీ విషయంలో ఎలాగా
1: అంటే వాళ్ళు, నేను అంటే ఎప్పుడు ఇలాగా కొంతమంది పేరెంట్స్ వచ్చేసి మా పిల్లల్ని కాంపిటీషన్ పంపించాలంటారు, బట్ మా పేరెంట్స్ కానీ నేను కానీ ఎప్పుడు ఇలాగ నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అనలేదు. మా గురువు మా అంతటా అంటే మా గురుగారు పంపిస్తేనే మేము ఎక్కడికైనా వెళ్తాం మేడం.
0: గురుగారు పర్మిషన్తో
1: పంపిస్తేనే వెళ్తాం, అంటే గురుగారికి తెలుసు కదా వాళ్ళ స్టూడెంట్.
0: ఎందుకంటే గురుగారు మామూలుగా శాస్త్రోక్తంగా సంగీతం చెప్తున్నప్పుడు సినిమా పాటలు వద్దమ్మా, ట్రెడిషనల్ అదంతా టచ్ అంతా పోతుంది, వద్దు అని చెప్తారు. అలాంటప్పుడు నిజంగానే ఒక్కోసారి మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, వెంటనే గురువుని మార్చేసుకుని కూడా పోయేవాళ్ళు ఉన్నారు. ఇన్నింటికి మధ్య ఈ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుదామని.
1: అంటే మా గురుగారు సినిమా పాటలు ఎప్పుడు వద్దు అని చెప్పలేదు.

0: కానీ, బట్ దానికి దీనికి క్లాష్ రాకుండా చూసుకోవాలన్నమాట
1: దానికి దీనికి క్లాష్ రాకుండా. అది మరి కరెక్ట్, దాని ప్రభావం దీని మీద ఉండే ఛాన్సెస్ ఉంది ఎక్కువ పడినప్పుడు కదా. ఓకే, ఇది కాకుండా మరి భవిష్యత్తు జనరల్ గా అందరికి చెప్పాను కదా ఇందాక, యాక్టరో ఇంజనీరో డాక్టరో ఇట్లా ఏదో ఒకటి సాఫ్ట్వేర్, మరి ఈ నేపథ్యంలో మరి గీతిక ఏమవ్వాలనుకుంటోంది? రెండు రకాల కళలు ఉన్నాయి మరి నీకు, ఏ పక్క మగ్గు చూపిస్తావు?
0: అంటే నేను మ్యూజిక్ లోనే, మ్యూజిక్ ఫీల్డ్ లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను మేడం. అంటే మరి మొత్తం మ్యూజిక్ని మ్యూజిక్ ఫీల్డ్ లోనే సెటిల్ అవ్వడం కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంక్ జాబ్స్ అవన్నీ రాసుకొని జాబ్ చేసుకుంటూ ఇలా సెటిల్ అవుతాను మేడం. మ్యూజిక్
1: కళాకారుల కోటాలో కూడా ఒకవేళ రావచ్చు కదా, ఛాన్సెస్ సరిపోతాయి. ఓకే, మరి యూత్ ఉన్నారు కదా, మరి గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబే కావాలి అంటే కుదరదు ఈ రోజు రేపట్లో కదా. మరి దానికోసం కృషి పట్టుదల కూడా అవసరం. మరి ఈ దిశగా ప్రయాణించే నువ్వు మరి యూత్కి ఏమన్నా చిన్న సలహా కానీ సందేశం అని చెప్పాను, అంత పెద్ద మాట వాడింది కానీ సలహా ఏమన్నా ఇలా చేస్తే బాగుంటుంది, నేను కూడా ఇలాగ చేస్తున్నాను కాబట్టి చాలా మెంటల్ పీస్గా హ్యాపీగా ఉన్నాను, అలాగేమన్నా చెప్తావా?
0: అంటే ఇష్టం లేకుండా ఏది చేయొద్దని చెప్తున్నాడు.
1: ఇష్టం లేకుండా ఏది వద్దు,
0: ఇష్టం ఉండి చేసేది వేరు, ఇష్టం లేకుండా చేసేది వేరు. సో మనం ఏం చేసినా హోల్ హార్టెడ్ గా
1: చేయడం కదా, మన ఇష్టమే తల్లిదండ్రులను కూడా ఒప్పించాలి, అలాగే వాళ్ళని కూడా
0: వాళ్ళని చూసి నేను వాళ్ళని చూసి అలా అవుదాం అనుకుంటున్నాను.
1: ఇక్కడ గీతకు ఒక ప్రశ్న నీకు ఏంటంటే, ఈ లలిత కళలు ముఖ్యంగా వీటిలో ఏంటంటే ఇమిటేషన్ ఉంటుంది, జనరల్ గా ఇంపాక్ట్ ఉంటుంది, ఇమిటేషన్, ఇవి రెండు చాలా ఎక్కువగా మేజర్ రోల్ ఉంటుంది. ఇవి రెండు మంచిదంటావా, ఒరిజినాలిటీ మంచిదా?
0: ఒరిజినాలిటీ మంచిది, అంటే మనకి మన స్టైల్ ఉండాలి, వేరే వాళ్ళు ఇమిటేట్ చేసిన ఎప్పుడు అలాగే ఉండిపోతుంది
1: అది, కాబట్టి వాళ్ళే జ్ఞాపకం వస్తారు తప్ప వీళ్ళు జ్ఞాపకం రాదు,
0: మన స్టైల్
1: ఉండాలి, ఆ షాడోలో ఉండిపోతాం. కరెక్ట్, చాలా చక్కగా చెప్పావు మరి నీదైన మాటల్లో. మరి క్లాసికల్ మ్యూజిక్ కూడా ఒక చిన్న పాట పాడితే బాగుంటుంది కదా మన శ్రోతల కోసం?

0: ఓకే గీతిక, చాలా బాగా పాడావు. మరి ఇన్ని మంచి గీతాలను పాడి వినిపించి మెప్పించి మమ్మల్ని వేరే ప్రపంచం అంటే ఏంటి స్వర ప్రపంచంలోకి విహరింపజేసిన నీ గానం ఆహా ఓహో. మరి గీతిక అన్న పేరు కూడా నీకు జస్టిఫైడ్.
1: థ్యాంక్ యూ.
0: ఓకే గీతిక, మరి శ్రోతలకు బాయ్ చెప్పేస్తావా?
1: అందరికీ బాయ్.
2: మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో గీతిక గారి గానం అలాగే పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్

ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తున్న వారు శ్రీ సి పుల్లన్న మరియు శ్రీమతి నీరుగంటి నారాయణమ్మ బృందం.

ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

పి శాంతిశ్రీ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు

నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్ కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు

అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब लाख करोड़ रुपए पीएम फसल बीमा योजना से करीब 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत ताराबाद, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: ईएम
6: आकाशवाणी अनंतपुरम केंद्रम ई पूट मरियु रेपु प्रसारण कानुन्न कार्यक्रमाल विवरालु ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తున్నవారు శ్రీ సి పుల్లన్న బృందం మరియు శ్రీమతి నీరుగంటి నారాయణమ్మ బృందం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 సర్వేజన సుఖినో భవంతు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కృష్ణదాసరి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎం సుజాత గారు పాడిన గాత్రం, 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
10: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
9: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
10: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
9: బంగారం ధర తగ్గితే
10: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
11: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా

0: టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని. కార్యక్రమంలో శ్రీ వెంకటాద్రి స్వామివారి కీర్తనలు వింటారు మొదటి భాగం. 6:30 వినతగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ. 6:35 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 తిరుపతి జిల్లా సమాచార లెక్క రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన 14 Reels ప్లస్ వారి శ్రీకారం చిత్రం నుండి పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమం. ఇందులో పద్మరాగాలు 16వ భాగం. సంవత్సరానికి 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ. కళారంగం పశ్చిమ బెంగాల్ గారి గురించి వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి. నిర్వహణ హారిక. అనంతరం సమగ్రం సంపూర్ణం గింజకాయ ధాన్యాల విశిష్ట గురించి శ్రీమతి ఏ సుమన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఇందులో పశువుల్లో పరాక్వాట్ విష ప్రభావం గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గన్నవరం డాక్టర్ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీ పి వీరనారాయణ

రప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం

0: మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా పాడి పంటలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం కెవి మహాదేవన్.

నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపద

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
9: వినబోయే పాట రాజేంద్రుడు గజేంద్రుడు. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న ఈ పాటకు రచన భువనచంద్ర, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్న ఆ పాట ప్రియురాలు చిత్రం నుండి. మను చిత్ర పాడిన ఈ పాటకు రచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను.
3: ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు చివరగా విన్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం లలిత గీతం.

ఎంఎస్ రామారావు గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండూ పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత హై.
0: చైనా వైపు ఉన్న

దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్బంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్బంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్,
తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో

0: కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ సి పుల్లన్న బృందం మరియు శ్రీమతి నీరుగంటి నారాయణమ్మ బృందం వారిచే జానపద గీతాలు

0: వీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ సి పుల్లన్న బృందం మరియు శ్రీమతి నీరుగంటి నారాయణమ్మ బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరికాసేపట్లో వికసిత్ భారత్. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మరికాసేపట్లో
1: హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం ఈ అంశం గురించి అలెప్వీ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండ్రాతి గారు.
3: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన అలెప్వీ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
4: నమస్కారం సార్.
3: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
4: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్ జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025 స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
3: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
4: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాల్లో అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్, అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
4: సో ఇందులో

0: మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేస్ ఆర్డర్ వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం, అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వల్

0: గా 50 లక్షలు మీరు గనక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెన్సిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటి డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైం, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు,

0: నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చేవాళ్ళలాగా క్రియేట్ అవుతారు. అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట.

విన్న ఆ పాట చదువుకున్న భార్య చిత్రం నుండి ఎస్ జానకి పాడిన, ఎస్ జానకి, పిబి శ్రీనివాస్ పాడిన పాట అది. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహుద్దీన్,

కడవకల్ మధుసూధన్ రెడ్డి, ముత్యాలబాబు, సదానంద గౌడ్, దాసరి రాజేశ్వర్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, ప్రీతి సురేష్, వీరి కోసం ఆ పాట. శ్రోతలు వింటున్నారు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, కవిత, కాంతమ్మ, ఉమాదేవి, ఇంద్ర, శ్రీహరి, శ్రీకాంత్, చిట్టెమ్మ, శకుంతలమ్మ, ఆదెమ్మ, చరిత, కృష్ణప్ప, మంగళ, మునీంద్ర. వీరంతా కోరుతున్న పాట బాలమిత్రుల కథ చిత్రం నుండి ఈ పాట.

బాలమిత్రుల కథ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఆ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. అభిలాష కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంత కోరుతున్న పాట కర్ణ చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడుతున్న ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ అండ్ రామమూర్తి. ఈ పాట వినబోయే ముందుగా

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

విన్న పాట బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట అది. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరి కోసం ఆ పాట. అభిలాష కార్యక్రమంలో తర్వాత

ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాయిపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారో త్రిమూర్తుల గుప్త, రాజశేఖర్, రవి, బాబూరావు, రజని, కోటి, రాము, పైడితల్లి, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, వెంకటేష్, నరసింగరావు, నాగనాథ్ గుప్తా, పి ఈశ్వర్రావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట కార్తీక దీపం చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరికాసేపట్లో తెలుగుల జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్ది అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్ర భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని

0: అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family. Phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. They've, many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ JDC ప్రారంభ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలపరచడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ, ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ DOT ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ICSI ప్రతినిధి బృందంతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ప్రతిభావంతుడు చిత్రముండి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సర్వేజన సుఖినో భవంతు నాటిక, రచన శ్రీ కృష్ణదాసరి.

0: ఆకాశవాణి సర్వే జనా సుఖినో భవంతు. నాటిక రచన శ్రీ కృష్ణదాసరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండ్రాళ్ళు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి. వినండి సర్వే జనా సుఖినో భవంతు నాటిక.
1: అయ్యయ్యో, తాళింపులో మెంతులు వేయడం మర్చిపోయానే. మెంతులు డబ్బాలో మెంతులు లేవు, ఇప్పుడెలా ఉండు. పక్కింటికెళ్ళి అప్పారావు బావని అడిగి తెస్తాను. అప్పారావు బావా, అప్పారావు బావా.
2: ఆ ఎవరు? సుబ్బారావు బావా?
1: అవును, నేనే అప్పారావు బావా.
2: ఏమిటి బావా ఇలా వచ్చావు? వంట పని అయిందా?
1: ఇంకా అవలేదు బావా, ఆ పని మీదే వచ్చాను. పప్పుచారులోకి తాళింపు వేస్తున్నాను. తీరా చూస్తే తాళింపులో మెంతులు లేవు. మెంతులు లేకపోతే మా ఆవిడ అసలు పప్పుచారుని ముట్టుకోదనుకో. బావా, కొద్దిగా మెంతులుంటే ఇస్తావేంటి? తెచ్చిన తర్వాత ఇచ్చేస్తా.
2: దాందే ఉందిలే బావా, అలాగే పట్టుకెళ్ళు. ఇక్కడే ఉండు బావా, తెస్తా. ఇవిగో బావా.
1: చాలు చాలు బావా, చాలు.
2: అవును, ఈరోజు ఏం కూరలు చేశావు బావా?
1: పెరట్లో తోటకూర ఉంటేను కోసి పులుసు చేశాను బావా. నంచుకోవడానికి వడియాలు వేయించా. నీవేం వండావు అప్పారావు బావా?
2: బంగాళదుంప ఇగురు చారు కాశాను బావా. అవును గాని ఈరోజు ఆదివారం కదా, ఏదైనా సినిమాకి వెళదాం బావా.
1: మా తాయారిని అడిగి చెబుతా బావా.
2: అలాగే బావా, తప్పకుండా వచ్చేలా చూడు, మిస్ అవ్వకూడదు. మరి తెలిసిందా?
1: అలాగే బావా, తప్పకుండా వస్తాలే. వస్తున్నా వస్తున్నానే. మళ్ళీ కలుద్దాం బావా, నా శ్రీమతి పిలుస్తుంది. వస్తున్నా వచ్చేశానే. చేతులు ఆ చీపురు కట్టెందుకే? వంట అయిపోగానే ఇల్లు నేను ఊడుస్తాగా, నీకెందుకే శ్రమ? ఏది ఇలా ఇవ్వు.
3: ఇది ఇల్లు ఊడ్చటానికి కాదు, పొయ్యి మీద తాళిం పెట్టి ఇంతసేపు ఎక్కడికెళ్ళారు చెప్పండి, ఎక్కడికెళ్ళారు?
1: అదే అది అది, తాళింపులోకి మెంతులు లేకపోతేను పక్కింటి అప్పారావు బావని అడిగి తెద్దామని వెళ్ళాని. ఇదిగో మెంతులు.
3: పక్కింటికి వెళ్ళి మెంతులు తేవటానికి ఇంతసేపు? నిజం చెప్పండి, ఇంతసేపు ఏం చేస్తున్నారు?
1: ఆ చీపురు కట్ట అవతల పారవేయవే, నాకు అసలే భయం వేస్తుంది, మాటలు కూడా తడబడుతున్నాయి.
3: పారేస్తే గాని ఎంతసేపు ఏం చేస్తున్నారో చెప్పండి.
1: నీ మీద ఒట్టే తాయారు, నేను నిజంగా మెంతులు తేవడానికే వెళ్ళాను.
3: అబద్ధమాడితే నా గుళ్ళు మండిపోతుంది. నేను కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను, మీరు అప్పారో గుసగుసలాడుకోవటం. నిజం చెప్పండి, మీరేం మాట్లాడుకున్నారు?
1: అదే అది అదేమో, మరి అప్పారావు బావేమో సుబ్బారావు బావా, సుబ్బారావు బావా, మనం సినిమా చూసి నెల రోజులైంది కదా, సాయంకాలం పెందలాడే వంటలు చేసేసుకుని సినిమాకి వెళదామా అని అడిగాడు.
3: మరి మీరేమన్నారు?
1: మా తాయారిని అడిగి చెబుతాలి అప్పారావు బావా అన్నాను. తాయారు తాయారు, మంచి సినిమా వచ్చిందట, సాయంకాలం మొదట చూసొస్తామే.
3: ఆ సినిమా నేను చూశాను గాని కథ చెప్తాను, మాటలాడకుండా వంట త్వరగా చేయండి.
1: తాయారు తాయారు, సాయంకాలం సినిమాకెళ్తామే.
3: అబ్బా, సాయంకాలం టీవీలో సినిమా ఉంది, అది చూస్తూ ఇంటి దగ్గరే ఉండండి.
1: ఆ టీవీలో హిందీ సినిమా నాకు అర్థమై చావదే.
3: సాయంకాలం ఆలోచిద్దాం గాని వంట త్వరగా చేయండి, అవతల నేను మహిళా మండలి మీటింగ్కి వెళ్ళాలి.
1: అప్పారావు బావా, ఇన్నాళ్ళకి అబద్ధమాడి భలే పసందైన సినిమా చూశాం బావా.
2: నిజమే సుబ్బారావు బావా, సతీ సక్కుబాయి అని చెప్పకపోతే మా ఆండాళ్ళు అస్సలు పంపదు బావా. ఆ మహాపతివ్రత ఎక్కడుందో కానీ ఆమెకు శతకోటి నమస్కారాలు.
1: ఆ ఇల్లు దగ్గరికి వచ్చేసాయి, మరి ఉంటాను బావా.
2: అలాగే సుబ్బారావు బావా.
1: ఇదేమిటి, ఈరోజు గుమ్మంలో నిలబడిందేమిటబ్బా?

0: ఎందుకు? అమ్మో, చేతిలో అప్పడాల కర్ర కూడా ఉంది. ఈ టైంలో పూరీలు ఏమన్నా చేస్తుందా ఏమిటి? తయారు ఏంటి తయారు అప్పడాల కర్ర? పూరీలు గాని బొబ్బట్లు గాని చేస్తున్నావా?
1: మీకోసమే, నువ్వు రాగానే వడ్డిద్దామని.
0: అయ్య బాబోయ్, నా మీద ఎంత ప్రేమే నీకు. మేము చూసిన సతు సక్కుబాయిలో కూడా నీలానే అచ్చం, నీలానే భర్తకి ఎంతో సేవలు చేస్తుంది ఆ మహాపతివ్రత. నిజంగా ఆ పతివ్రతకు నీకు అసలు తేడా లేదనుకో తయారు. నడు, ఇద్దరం కలిసి తిందామా పూరీలు?
1: నిజం చెప్పండి, మీరే సినిమాకి వెళ్ళారు?
0: అదే, అది అది చెప్పానుగా తయారు, సతీ సక్కుబాయి అని.
1: నా చేతిలో ఏముందో తెలుసా?
0: అది అప్పడాల కర్ర, దాంతో ఎంచక్క పూయిలు బొబ్బట్లు అప్పడాలు చేసుకుని తింటారు.
1: ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా?
0: చచ్చాన్రా దేవుడా. అదే, అది మేం వెళ్ళింది సతీ సక్కుబాయికైనే, కానీ ఆ సినిమా నిన్నటితోటి వెళ్ళిపోయిందట. అక్కడికి నేను ఇంటికి వెళ్ళిపోదామంటే పక్కింటి అప్పరా బా అన్నాడు. ఇంటికేం వెళ్తావులే బావా, ఏదో సినిమా చూసి వెళ్ళిపోదాం అన్నాడు. నేను సరే అన్నాను.
1: అన్నాడు అంటాడు అంటాడు, నేను గమనిస్తూనే ఉన్నాను. మీరు అప్పారావుతో కలిసి ఎలాంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు, ఇంట్లో నడవండి. అప్పారావు సంగతి రేపు చెబుతా.
0: తయారు, అన్నం వడ్డించనా?
1: నీకు ఆ శ్రమ అక్కర్లేదు. నేను ఇందాకే భోంచేసి మిగిలింది ముష్టోడికేశా. కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి పడుకోండి.
0: అయితే ఈరోజు ఫుడ్ నిల్లన్నమాట. హరి దేవుడోయ్.
2: స్వామి కాపాడండి, రక్షించండి స్వామి.
3: బిడ్డలారా, ఎవరు మీరు? ఏమిటి మీకొచ్చిన ప్రమాదం?
0: స్వామి, మేము పెళ్లి చేసుకుని సంసారమనే నరకంలో చిక్కుకుపోయాము స్వామి, మమ్మల్ని రక్షించండి.
3: వివరంగా చెప్పండి బిడ్డలారా.
4: స్వామి, మా పెళ్ళై సుమారు 10 సంవత్సరాలయ్యిందండి. అప్పట్నుంచి మా బ్రతుకంతా ఇంట్లో వెట్టి చాకరీతో సాగుతోంది. ఇంటి పనులు వంట పనులు మేమే చెయ్యాలి, పిల్లలకి స్నానాలు మేమే చేయించాలి. ఇన్ని చేసినా మాకు స్వేచ్ఛ లేదు. మా భార్యల పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది స్వామి మా సమస్య, మీరే కాపాడాలి.
3: అర్థమైంది బిడ్డలారా, అర్థమైంది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి.
4: అడగండి స్వామి.
3: మీరు పెళ్లి చేసుకునే ముందు కట్నాలు తీసుకున్నారా?
0: అదే, అది అది తీసుకున్నట్లు జ్ఞాపకం స్వామి.
3: ఎంతెంత తీసుకున్నారు?
0: మా మామగారు బాగా ఉన్నవారులేండి, అయినా నాకు 50 చాలులేండి అంటే పర్వాలేదు ఉంచవయ్యా అని 1.5 ఇచ్చారులేండి స్వామి.
3: మరి నీవో?
4: నాకు అంతే, అంతో ఇంతో అంతగా ముట్టింది స్వామి.
3: ఓం హరోం హర హర, హరోం హర హర. లేవండి, పైకి లేవండి, పోండి, ఇక్కడి నుంచి బయటికి పోండి. మీ సమస్యకు నేను దారి చూపలేను.
4: అలా అనకండి స్వామి, మీరు అలా అంటే మేము ఇప్పుడే నుయ్యో గుయ్యో చూసుకుంటాం.
3: మీరు మీ భార్యల దగ్గర కట్నం తీసుకుని చాలా తప్పు పని చేశారు. ఎప్పుడైతే మీరు కట్నం తీసుకున్నారో అప్పుడే మీరు మీ భార్యలకు అమ్ముడుపోయినట్లే. ఇప్పుడు నాలాంటి పెద్ద మనిషి తగువ చెప్పినా మా ఇష్టం, మా భర్తల్ని లక్షల పోసి కొనుక్కున్నాం, నువ్వెవరు చెప్పడానికి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అందుకే మీ ఇళ్ళకు పోయి మీ భార్యల దగ్గరే ఉండండి.
0: స్వామి స్వామి, మేమా చాకరీ చేయలేము స్వామి.
3: ఆ బుద్ధి కట్నం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఉండాలయ్యా. అసలు కట్నం తీసుకోవడం ఎంత నేరమో తెలుసా? పైపెచ్చు భార్యలతో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఎదిరించి మాట్లాడితేనో, నేను నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నాను, నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యండి అని నీచాతి నీచంగా చూస్తారు. అందుకే మీరు స్వేచ్ఛగా ఉండాలంటే మీరు వెంటనే మీ భార్యల్ని వదిలేయండి.
4: అయ్యా బాబోయ్, మా ఆందోళన అన్యాయం అయిపోతుందండి.
0: నిజమే స్వామి, మా తయారు కూడా చాలా బాధపడిపోతుందండి. దానికి అసలే వంట చేయడం రాదు, తిండి లేక మలమలా మాడిపోతుంది.
3: నోరు ముంచండి. మీ భార్యల మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు నా

0: ఇక్కడికి ఎందుకు వచ్చారు? వింటే నేను చెప్పినట్లు వినండి, లేదా ఇప్పుడే పోయి మీ ఇళ్ల దగ్గర వంట చేసుకుని బతకండి. పోండి.
1: కోప్పడకండి స్వామి, మీరు చెప్పినట్లే వింటాం.
0: నిజానికి నా గురించి మీకేం తెలియదు. నేను నా భార్యను 500,000 తీసుకుని వివాహం ఆడాను. అప్పటి నుంచి నా కష్టాలు అంతా ఇంత కాదు. నా భార్య నన్ను నీచంగా చూసేది. ఆ బాధలు భరించలేకే నేను సన్యాసం పుచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాను.
2: స్వామీజీది మా జాతకమే అన్నమాట. చెప్పండి స్వామి, తమరేది చెబితే అది చేస్తాం.
1: స్వామి, మేము మా భార్యల దగ్గర కట్నం తీసుకున్నందుకే ఈ వెట్టి చాకరి అంటారా?
0: అంతేనయ్యా, ముమ్మాటికే అంతే. ఎప్పుడైతే కట్నం తీసుకుని అమ్ముడుపోయారో అప్పుడే భార్యలకు బానిసైపోయినట్లే లెక్క. అప్పట్నుంచి వాళ్ళు తిట్టినా పడాలి, ఏం చేసినా పడాలి.
1: చెప్పండి స్వామి, అందుకు మమ్మల్ని ఏం చేయమంటారో?
0: మీరేం చేయనవసరం లేదు, అంతా నేనే చేయిస్తాను. మీరు నా ఆశ్రమంలోనే ఉండండి. 4 రోజులు కల్లా మీ భార్యలు మీ దగ్గరకొచ్చి క్షమాపణలు వేడుకునే విధంగా చేస్తాను. ఓం హరోం హరహర, హరోం హరహర.
3: స్వామి కాపాడండి, స్వామి కాపాడండి.
0: బిడ్డలారా, ఎవరు మీరు? ఏమిటి మీకు వచ్చిన ఆపద?
3: మేము ఈ ఊరు వాళ్ళమే స్వామి. మా భర్తలు ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 రోజులయ్యింది స్వామి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు?
0: ఇంటి నుండి ఎందుకు వెళ్ళిపోయారో?
3: ఏమో స్వామి.
0: నిజం చెప్పండి, ఇక్కడ కూడా అబద్ధాలాడితే కుదరదు. మీరు మీ భర్తల్ని ఏం చేశారో చెప్పండి.
3: సినిమాకి వెళ్ళారని కాస్త దండించా స్వామి.
0: వాట్? సినిమా? ఆఫ్టర్ ఆల్ సినిమాకి వెళ్ళారని దండించారా? వచ్చే జన్మలో మీరు.
3: స్వామి క్షమించకండి, మమ్మల్ని క్షమించండి స్వామి.
0: ఇంకా మీ భర్తలతో ఏమేం చేయించారు?
3: అది
0: చెప్పండి.
3: పొద్దుటే లేచి ఇంటి పని వంట పని మావారే చేసేవారు. లక్ష్మమ్మ బట్టలు ఉతకడానికి రానప్పుడు మావారే ఉతికేవారు స్వామి.
0: ఘోరం, పాపం, మహాపాపం. ఓం హరోం హరహర. మీరు వచ్చే జన్మలో.
3: వద్దు స్వామి వద్దు, మమ్మల్ని శపించకండి. మాకు బుద్ధి వచ్చింది, మా సమస్యకు మార్గం చూపించండి స్వామి.
4: లక్షలకు లక్షలు కట్నం ఇచ్చామన్న గర్వంతో మీ వల్ల ప్రవర్తించాం స్వామి.
0: అసలు కట్నం ఇమ్మని మిమ్మల్ని ఎవరన్నారు? కట్నం పుచ్చుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు, తెలుసా?
4: తెలిసింది స్వామి, ఇంకెప్పుడు కట్నం ఇవ్వం.
0: చూడండి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సంసారానికి అర్థం పరమార్థం ఉంటుంది.
4: స్వామి ఇంకెక్కువగా చెప్పకండి స్వామి, మమ్మల్ని క్షమించండి. మాకు బుద్ధి వచ్చింది, మా భర్తలు మా దగ్గరికి వచ్చేట్టు చేయండి స్వామి.
3: స్వామి కలలో కూడా మా భర్తల్ని చులకనగా చూడు, మమ్మల్ని నమ్మండి స్వామి.
0: అయితే ఒక్క క్షణం ఆగండి. హరోం హరహర. సుబ్బారావు, అప్పారావు, ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి వచ్చేయాలిగాక.
5: అండాళ్ళు.
4: ఏమండి, నన్ను క్షమించండి.
5: తాయారు.
4: ఏమండి, నన్ను మన్నించండి. ఇంకెప్పుడు మిమ్మల్ని తులకనగా చూడండి, నిరంతరం మీకు సేవలు చేసుకుంటానండి.
6: మీరింతవరకు సర్వే జనా సుఖినో భవంతు నాటిక విన్నారు. రచన శ్రీ కృష్ణదాసరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండాళ్లు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి.
7: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

తర్వాత సిద్ధి వినాయకం, షణ్ముఖ ప్రియరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్కృతి.

కార్యక్రమం తర్వాత రామా నన్నుబ్రోవర హరికాంబోజిరాగం రూపకతాళం త్యాగరాజకృతి.

తర్వాత సోబిల్లు సప్తస్వర, జగన్మోహిని రాగం, రూపకతాళం, త్యాగరాజకృతి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో

ఛానళ్లు అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

శ్రోతలు వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం కార్యక్రమాలు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. రేపటి కార్యక్రమంలో పశువుల్లో పరాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గన్నవరం డాక్టర్ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ముందుగా పాండురంగ మహత్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన సముద్రాల గీతం ఇది. దీనికి సంగీతం టీవీ రాజు.

ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాత ఇప్పుడు విన్నాం డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.

ఇంద్రధనుసు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పెళ్లినాటి ప్రమాణాలు. చిత్రముండి స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల టీలా పాడిన పాట అది. సాహిత్యం పింగళి. కార్యక్రమంలో తర్వాత పసి హృదయాలు. చిత్రం నుండి సుశీల పాడుతున్న దాశరథి గీతానికి సంగీతం జీకే వెంకటేష్.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇప్పుడు విందాం పంతులమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

మీ పనివీలల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

విన్నా పాట పాండవ వనవాసం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత పాడి పంటలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట

తర్వాత పరదేశి చిత్రం నుండి ఉన్నికృష్ణన్ చిత్ర పాడుతున్న ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటాద్రి స్వామివారి కీర్తనలు వింటారు మొదటి భాగం. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు డాక్టర్ మానేపల్లి సత్యనారాయణ. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో సోలార్ పంపు సెట్ల వల్ల ఉపయోగాల గురించి గార్లదిన్య మండలం ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి వివరాలు వింటారు వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన 14 Reels+ వారి శ్రీకారం చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 16వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయగాథలు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తృప్తి ముఖర్జీ పశ్చిమ బెంగాల్ గారి గురించి, ఈమె గురించి వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం సమగ్రం సంపూర్ణం గింజాకాయ ధాన్యాల విశిష్టత గురించి శ్రీమతి ఏ సుమన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గన్నవరం డాక్టర్ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 8:40 ఒక సినిమా పాట.

8:45 శ్రీ పి వీరనారప్ప బృందం వారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:01 దాటి 52 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.